0: అక్కడైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆ పోలీస్ స్టేషన్స్ మనం మ్యాపింగ్ చేసుకుని అందులో కూడా ఏ గ్రామాల్లో అయితే ఎక్కువ వస్తున్నాయో వాటిని మనం నోటీస్ చేసుకుని కేసెస్ బర్డన్ బట్టి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సహా సందర్భాన్ని బట్టి అక్కడికి వెళ్లేసి సివిల్ రైట్స్ డేలో పార్టిసిపేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా విద్య ఒకటే, వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు తీసిన ప్రగాఢంగా విషయం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ దాదాపుగా 380 వరకు ఉన్నాయి. వీటిల్లో కొత్తగా మనం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకోవడం జరిగింది. పిల్లలకి ప్రఖ్యాతి గాంచినటువంటి ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఇంటర్మీడియట్ కార్పొరేట్ విద్యను ఇవ్వడం జరుగుతూ ఉంది.
1: పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 సన్నాహాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 5 ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ సన్నాహక ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో నిర్వహించే సదస్సుల ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణ ఆలోచనలను ప్రోత్సహించేలా 7వ తరగతి నుంచే పారిశ్రామికతకు సంబంధించిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గాంధీనగర్లో నిన్న సమావేశమయ్యారు. తీర ప్రాంత రాష్ట్రాల అభివృద్ది, పారిశ్రామిక నియంత్రణల సడలింపు, ఆర్థిక సంస్కరణలు వంటి కీలక జాతీయ విధాన అంశాల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ కలిసి పనిచేయాల్సిన అవసరముందని లోకేష్ పేర్కొన్నారు. పశ్చిమ తీరంలో గుజరాత్, తూర్పు తీర ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సమన్వయంతో ముందుకు సాగితే సముద్ర రవాణా, పోర్టుల ఆధారిత పరిశ్రమలు మరింత అభివృద్ది చెందుతాయని అన్నారు. గుజరాత్లో సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన మిగులు భూముల ఈవేలం 12-16 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సునీల్ సాహు తెలిపారు. విజయవాడలో ఈవేలం ప్రక్రియపై పెట్టుబడిదారులకు నిన్న అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ సాహు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు, వాటాదారులు, ప్రైవేట్ భాగస్వాములకు ఆస్తుల ఆదాయార్జన ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 459 ప్లాట్లను ఈవేలం ద్వారా విక్రయించనున్నట్లు తెలియజేస్తూ
3: National Land Monetization is a company created in 2022 by the Government of India. An investor meet in Vijayawada for our properties of Rashtriya Ispat Nigam Limited, to which we are the transaction advisor from Government of India. So for this property, there are 459 plots in Visakhapatnam, and these plots are being auctioned on 12th of October and 16th of October. Many people have showed a lot of interest in this property because individual dream home, it is an investment opportunity available at competitive price.
1: హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈ రోజు జరగనున్నాయి. నిమజ్జన వేడుకలకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు తరలిరానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. నిమజ్జనం జరిగే ప్రధాన మార్గాల్లో 24 గంటల పాటు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. హుస్సేన్ సాగర్తో పాటు ఇతర చెరువుల వద్ద నిమజ్జనానికి విగ్రహాలు తరలిరానున్నాయని, దీంతో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నాదెండ్లలో పోషణ్ మాసోత్సవాలను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొని పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సూచనల మేరకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి

0: మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎస్ కరుణాకర్ తెలియజేస్తూ,
1: ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపడిన ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో అలాగే ఎన్టీఆర్ జిల్లా ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒకటి లేదు రెండు చోట్ల మనకు తేలికపడిన ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడంతో పాటుగా భారీ వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక గాలులు చూసినట్లయితే కోస్తా ఆంధ్రప్రదేశ్లో 50 నుండి 60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి తీర ప్రాంతం బట్టి కూడా మత్స్యకారులు ఎవరు కూడా చేపకు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం.
0: మరోవైపు తెలంగాణలోనూ ఈ రోజు కూడా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముండగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈ రోజు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: कार्यान्वयनाय प्रोत्साहिष्यति। उत्तरप्रदेश अन्ताराष्ट्रिय व्यापार प्रदर्शन्याः चतुर्थं संस्करणम् अद्य उत्तरप्रदेशस्य ग्रेटर नोएडा नगरे स्थिते इंडिया एक्सपो सेंटर एंड मार्ट इत्यत्र आरप्स्यते। केन्द्रीय गृहमंत्री अमित शाह तथा उत्तर प्रदेशस्य मुख्यमंत्री योगी आदित्यनाथ पंच दिवसीयस्य अस्य आयोजनस्य उद्घाटनं करिष्यतः। विदेश मंत्री डॉ एस जयशंकर न्यूयॉर्क नगरे संयुक्त राष्ट्र महासभाया अधिवेशनानन्तरं एंटिग्वा बारबुडा इत्यस्य प्रधानमंत्रीं गैस्टन ब्राउन इत्येतं मिलितवान्। सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे डॉ जयशंकर उक्तवान् यद् विकास सहकार क्षमता निर्माणं तथा जलवायु परिवर्तन संबद्धं सहयोगं च अग्रे वर्धते। सह राष्ट्रमंडलस्य शासनाध्यक्षानां सम्मेलनस्य सफलतां प्रति भारतस्य दृढां प्रतिबद्धताम् अपि प्रकटितवान्। उत्तर तटीय आंध्र प्रदेशस्य एतस्य समीपे दक्षिण ओडिसायाः च उपरि स्थितस्य गभीर न्यून दाब क्षेत्रस्य प्रभावेण ओडिसायाः विभिन्नेषु भागेषु प्रबलाति प्रबल वृष्टिः अनुवर्तते। अनेन संवेदनशीलेषु क्षेत्रेषु जलाप्लावः मार्गेषु यातायातस्य व्यवधानं तथा आप्लावन सदृशी स्थितिश्च उत्पन्नास्ति इति वार्ताः।
1: పదిహేను నిమిషాలకు ఉదయరేఖలు కార్యక్రమంలో మైనారిటీలకు ప్రభుత్వం అందిస్తున్న చేయూతపై సంభాషణ వింటారు. అనంతరం చెంకీ చొక్కా కథానిక వింటారు. సమర్పణ శ్రీమతి జి మేరీ కృపాబాయి. ఉదయరేఖల తర్వాత గాంధీ మార్గం వింటారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతాలు వింటారు. 8:35 చిత్రగీతాలు, 9 కర్ణాటక సంగీత కార్యక్రమంలో కారుకురిచి పి అరుణాచలం గారి నాదస్వరం వింటారు. 9:30 ఆసియా క్రీడలు 2026 అప్డేట్స్ వింటారు. 9:35 నమస్తే అమరావతి. 10 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు. అందులో భాగంగా సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:30 ఏషియా గేమ్స్ అప్డేట్స్ వింటారు. అనంతరం రావోయి అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం, 11:30 ఏషియా గేమ్స్ అప్డేట్స్ వింటారు. 11:35 చిత్రగీతాలు, 12:10 లాహిరి లాహిరిలో, 12:30 ఏషియా గేమ్స్ అప్డేట్స్ వింటారు. 12:40 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సివి జగన్నాథాచార్యులు గానం చేసిన భక్తి గీతాలు వింటారు. 1:10 చిత్రగీతాలు వింటారు. ఏషియన్ గేమ్స్ అప్డేట్స్ వింటారు. 1:35 వనితావాణి కార్యక్రమంలో పిల్లల్లో మానసిక వికాసంకి పెంపొందించడం ఎలా అనే అంశం మీద శ్రీమతి బిఎస్ఎన్కేకే కళ్యాణి గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు, విశేషాలు వింటారు. 2:30 చిత్రగీతాలు, 3:00 ఎన్సిఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 3:30 ఏషియన్ గేమ్స్ అప్డేట్స్ వింటారు. 3:35 టీన్ టైం, 4:00 యువలయ, 4:30 ఏషియన్ గేమ్స్ అప్డేట్స్ వింటారు. 4:35 యువలయ, 5:00 చిత్రగీతాలు, 5:30 ఏషియన్ గేమ్స్ అప్డేట్స్ వింటారు. 5:35 చిత్రగీతాలు, 6:30 ఏషియన్ గేమ్స్ అప్డేట్స్ వింటారు. 6:35 పల్లెసీమలో కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన శ్రీకృష్ణ రాయభారం నాటకం నుండి అర్జునుడి పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ ఉప్పాల రాజేశ్వరరావు, హార్మోనియం శ్రీ పివి కృష్ణ. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 ప్రసార విశేషాలు వింటారు, 7:15 చిత్రగీతాలు, 7:30 ఏషియన్ గేమ్స్ అప్డేట్స్ వింటారు, 7:35 చిత్రగీతాలు, 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ, 8:00 దార్శనిక భారత్ కేంద్ర ప్రభుత్వ నిర్మాణాల గురించిన రూపకం వింటారు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ, 8:15 చిత్రగీతాలు, 8:40 దేశభక్తి గీతం వింటారు, 8:45 విజయవాడ ఏ కేంద్రం ప్రసారాలు వింటారు, 11:13 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరత్ జ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్స్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. యాత్రలో భాగంగా తాము ఎదుర్కొన్న అనుభవాలను, అనుభూతులను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం సేవాయాత్రికులకు కలుగుతుంది. దేశ సేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 17 మొదలైన సేవాయాత్ర అక్టోబర్ 7 ముగుస్తుంది. యాత్ర వల్ల క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల ప్రభావం, ప్రజల స్పందనను జట్లు తెలుసుకోగలుగుతున్నాయి. ఇక వారణాసి వడ్నగర్ల మధ్య మోటార్ సైకిళ్ల యాత్ర చేపడుతున్న యువ బృందాలు వివిధ రాష్టాలు, జిల్లాల గుండా ప్రయాణిస్తూ స్థానికులతో మమేకమవుతున్నారు. పరిశుభ్రత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. నిన్న సేవా బృందాలతో ముచ్చటించిన సందర్భంగా ప్రధానమంత్రి సేవాయాత్రికులు దేశ నిర్మాణంలోని కీలక ప్రయాణంలో పాలు పంచుకుంటున్నారని ప్రశంసలు తెలియజేశారు. విపరీత వాతావరణం, మారుతున్న స్థానిక పరిస్థితులను తట్టుకుంటూ సేవాయాత్రికులు మొక్కవూరి నిశ్చయంతో తమ కార్యక్రమాన్ని కొనసాగించడం ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమం ద్వారా యువత దేశ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత చేపట్టిన సేవాయాత్ర కీలకంగా మారుతుందని అన్నారు.
1: 2047 तक विकसित भारत के निर्माण में हमें युवा शक्ति की बहुत बड़ी भूमिका को एकदम से मजबूती के साथ आगे बढ़ाना है. आज की युवा पीढ़ी विकसित भारत की निर्माता भी है और यही पीढ़ी एक बड़ी लाभार्थी भी होगी. और इस दायित्व को निभाने के लिए भारत को जमीन पर जानना, समझना, देश की हर बारीकियों को अनुभव करना बहुत जरूरी है. और इसमें సేవా సంకల్ప యాత్ర నిశ్చిత రూపసే ఆప్కే జీవన్ మే అహం భూమికా నిభానే వాలి.
0: దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనె

పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ బీసీడీను తగ్గించింది. ఈ చర్య వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయంగా వంట నూనెల ధరలలో వచ్చిన తీవ్ర పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వంట నూనెల సంఘాలకు, పరిశ్రమ వర్గాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. దిగుమతి ఖర్చుల తగ్గింపునకు అనుగుణంగా పంపిణీదారులకు నిర్ణయించే ధరను, గరిష్ట చిల్లర ధరను తక్షణమే సవరించాలని పరిశ్రమ భాగస్వాములను కోరినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా పీఏఎఫ్ఐ 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి, వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోనున్న బలమైన స్థానం నుంచి భారత్ పాల్గొంటోందని అన్నారు. 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 20 ట్రిలియన్ల కొనుగోలు శక్తి గల దేశంగా ప్రపంచ ఆర్థిక పటంలో భారత్ 3వ స్థానంలో నిలుస్తోందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో భారత్ సెమీకండక్టర్ రంగం 150 బిలియన్ల అభివృద్ది సాధించగలదని భావిస్తున్నామని, 120 యూనికార్న్ సంస్థలతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర సంస్థల పర్యావరణాన్ని కలిగిన దేశంగా భారత్ నిలుస్తోందని పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 8 ఏళ్ల ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, 5 ఏళ్ల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పథకాలు విజయవంతంగా అమలవుతున్న సందర్బంగా న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటైన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ హెల్త్ వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చలు జరుగుతాయి. భారత ఆరోగ్య రంగ బలోపేతానికి సంబంధించి నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ, మొబైల్ యాప్ వంటి పలు ఇతర పథకాలను కూడా ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం సమాజంలోని సమస్యలను యువత గుర్తించి పరీక్షించి మెరుగైన పరిష్కారాలను అభివృద్ది చేసేందుకు ప్రోత్సహిస్తుందని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఛాలెంజ్ లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణ సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల యువత పాల్గొంటారు. స్వచ్ఛమైన సుస్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత్ భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై ఛాలెంజ్ దృష్టి సారిస్తుంది. పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఛాలెంజ్ ను కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తమ ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. న్యూయార్క్లో ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశం సందర్బంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు ప్రసంగాన్ని ప్రారంభిస్తారనగా, గాజాలో పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు నిరసన తెలియజేస్తూ అనేక మంది ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు వాకౌట్ చేశారు. దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలో 2023లో హమాస్ చేసిన దాడి వల్ల 1200 మంది పౌరులు చనిపోగా, ఆ సంస్థ 251 మందిని తన అధీనంలోకి తీసుకుంది. ప్రతిగా ఇజ్రాయెల్ తీసుకున్న సైనిక చర్య వల్ల దాదాపు 74,000 మంది చనిపోయారని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. పాఠశాలలో బుర్ఖాలను నిషేధిస్తూ ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఒక్కో క్లాస్లో ఇటాలియన్ భాషను పూర్తిగా మాట్లాడలేని వారి సంఖ్యను 30% మించరాదని ప్రకటించింది. ఈ చర్యలు పిల్లలను విడదీసేవి కావని, నిజానికి వారి మధ్య ఐక్యతను పెంచేవని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ అన్నారు. అయితే బుర్ఖాలు, నకాబ్లను నిషేధించారు.

0: కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురివచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రానున్న 2 రోజుల పాటు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ ప్రకటన తెలిపింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో ఎనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పేరును వాడరాదని ప్రకటన తెలిపింది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో మన క్రీడాకారులు రజతాన్ని గెలుచుకోదా. 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. మిక్స్డ్ రిలే విభాగంలో పూవమ్మరాజు, విశాల్ తెన్నరసు, విత్యా రామరాజ్, మను టీఎస్లతో కూడిన జట్టు 3:14.46 లక్ష్యాన్ని చేరుకుని రజత పతకాన్ని గెలుచుకుంది. ఇక 10,000 మీటర్ల లక్ష్యాన్ని 32.5 నిమిషాల్లో పూర్తి చేసిన సీమా కుమారి కాంస్య పతకాన్ని గెలుచుకుని ఈ విభాగంలో తొలిసారిగా దేశానికి పతకం అందించి చరిత్ర సృష్టించారు. షూటింగ్ పోటీలు. మిక్స్డ్ స్కీట్ టీమ్ ఈవెంట్లో అనంత్జిత్ నరుకా, పరినాజ్ థడివాళ్ల జోడీ కాంస్యాన్ని సొంతం చేసుకుని ఈ విభాగంలో దేశం పేరిట తొలి పతకాన్ని అందించింది. ఈరోజు జరగబోయే పోటీల్లో పురుషుల 100 మీటర్ల సెమీఫైనల్స్లో అనిమేష్ కుజూర్, గురిందేర్ వీర్ సింగ్ పోటీ పడతారు. భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్టు కూడా సెమీఫైనల్స్కు చేరాయి. ముఖ్యాంశాలు మరోసారి. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపడుతున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: వన్ 2.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: ఉదయరేఖలు. ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా మైనారిటీలకు ప్రభుత్వం అందిస్తున్న చేయూతపై సంభాషణ వింటారు.
1: వెనలక్క, రారా చంద్రిక, చాలా రోజులైంది కలిసి.
2: ఏంటేదో హడావుడిగా ఉన్నట్టుగా అనిపిస్తున్నావు.
1: హడావిడేం లేదమ్మా, తీరుబడిగానే ఉన్నా.
2: సరే, నువ్వు తీరుబడిగా ఉన్నానంటున్నావు కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చింది.
1: ఏంటది
2: ఆ డౌట్? నిన్ను అడిగి తెలుసుకుందామని చెప్పి ఇప్పుడు మీ ఇంటికి వచ్చా. ఇవాళ నాకు వచ్చిన ఆ డౌట్ ఏంటంటే, మైనారిటీలు అల్పసంఖ్యాకులు అంటారు కదా, అసలు మైనారిటీలు అంటే ఏంటి, అలాగే అల్పసంఖ్యాకులు అంటే ఏంటి, మైనారిటీ కేటగిరీలోకి ఎలాంటి వ్యక్తులు వస్తారు, ఏంటి వాళ్ళకి ప్రత్యేకించి ఏమున్నాయో తెలుసుకుందాము, దానికి సంబంధించిన వివరాలు చెప్తామని వచ్చాను వెనలక్క.
1: అసలు ఈ మైనారిటీలు అంటే అసలు ఆ పదానికి ప్రత్యేకంగా రాజ్యాంగంలో ఎక్కడా వివరించలేదు. అయితే భాషాపరమైన మైనారిటీలు అంటే ఒక భాషను మాట్లాడేవారు తక్కువగా ఉంటారన్నమాట, వారిని లింగ్విస్టిక్ మైనారిటీలు అంటారు. మాండలికం మాట్లాడేవారు ఉంటారు కదా, చిన్న చిన్న గ్రామాలు, అక్కడ చిన్న చిన్న భాషలుంటాయి, వీళ్ళందరినీ అల్పసంఖ్యాక వర్గంగా భావిస్తారు. అయితే మన రాజ్యాంగంలో ప్రత్యేకంగా మైనారిటీలు అని చెప్పకపోయినా

0: భాషాపరమైన మైనారిటీలు అంటే లింగ్విస్టిక్ మైనారిటీలు, లేదా మతపరమైన మైనారిటీలు అంటే రిలీజియస్ మైనారిటీలు. అంటే ఒక మతానికి సంబంధించి ఆ భాషను మాట్లాడేవాళ్ళు. తక్కువ సంఖ్యలో, ఎక్కువ మంది కాకుండా తక్కువ సంఖ్యలో గనక జీవిస్తూ ఉంటే వాళ్ళని మైనారిటీస్ అంటున్నారు. అయితే 1993 కేంద్ర ప్రభుత్వం 5 మతాలని మతపరమైన మైనారిటీస్గా గుర్తించింది. అంటే ముస్లిమ్స్ ఉన్నారు కదా, అదే మహమ్మదీలు. అట్లాగే ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులు, సిక్కు మతస్థులు, బౌద్ధం, జోరాస్ట్రియన్స్ అంటే పార్సీ మతస్థులు, ఇలా అన్నమాట. ఇక 2014 మన కేంద్ర ప్రభుత్వం జనవరి 6 మరొక మతాన్ని మైనారిటీస్గా గుర్తించింది, జైన మతం. మన జైన మహావీరుడు
1: మైనారిటీ పరిధిలోకి వస్తుంది.
0: జైన మహావీరుడిని అనుసరించి ఆయన సిద్ధాంతాలని అనుసరిస్తూ జీవించే వాళ్ళు ఉన్నారు కదా, దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మైనారిటీస్ గా గుర్తించింది. ఈ 6 మతాలకు సంబంధించిన వారు మైనారిటీస్ గా గుర్తించబడ్డారు.
1: అంటే ఇప్పుడు మైనారిటీలు అంటే 6 మతాలు కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తించబడినాయి అన్నమాట. సరే వెన్నెలక్క, బాగుంది. మరి మైనారిటీల హక్కులు రక్షణలు అంటారు కదా, అందులోకి ఏమేమి వస్తాయి?
0: ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు, ఇందాక చెప్పుకున్నట్టు భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలను లింగ్విస్టిక్ మైనారిటీస్ అని అనుకున్నాం కదా. మరి వాళ్ళ అవసరాలుంటాయి, వాళ్ళు చదువుకోవాలి, భాషతో పాటు వాళ్ళకి కొన్ని వనరులు కావాలి, అది ఏదైనా వచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా వచ్చు. భాషాపరమైన మైనారిటీస్ ని రాష్ట్రాల ఆధారంగా గుర్తిస్తారు. మైనారిటీస్ కి సంబంధించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యాపరమైన హక్కుల్ని సంరక్షించుకోవడానికి రాజ్యాంగంలో ప్రత్యేకమైన నిబంధనల్ని పొందుపరిచారు. వీళ్ళకి రక్షణ కూడా ఉంటుంది. ఈ రక్షణ రాజ్యాంగం కల్పిస్తుంది. అంటే చట్టపరంగా రక్షణ అన్నమాట. ప్రతి పౌరుడికి ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని, అలాగే ఆరాధనల్లో స్వేచ్ఛ కల్పించాలి. ఇక హోదా, సమానత్వం సాధించాలని ప్రజలందరి మధ్య సౌభ్రాతృత్వం అంటే సోదరభావం కలిగి ఉండాలని మన రాజ్యాంగం రక్షణ చర్యలో భాగంగా కల్పించిందన్నమాట.
1: బాగుంది వెనులక్క. మైనారిటీలకు సంబంధించి ప్రత్యేకంగా ప్రాథమిక హక్కులు ఏమన్నా ఉన్నాయా?
0: ఉన్నాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 అధికరణ తీసుకొచ్చి చట్టం ముందు అందరూ సమానులే అని నిర్దేశించింది. అందరితో వీరికి సమాన హక్కులు కల్పించింది. సమానమైన హక్కులుంటాయి. జీవించే హక్కు ఎలా అయితే ప్రతి ఒక్కరికి ఉంటుందో అలాగే ఆర్టికల్ 15 కూడా దీని కింద పొందుపరిచారు. పౌరుల మధ్య మతపరమైన విభేదాలు రాకూడదు, ఎవరూ ప్రదర్శించకూడదు. ఆర్టికల్ 29 2 అనే అమెండ్మెంట్ను తీసుకొచ్చి ప్రభుత్వ ఎయిడెడ్ విద్యాలయాల్లో మతం, జాతి, కులం అనే ప్రాతిపదికన ప్రవేశ పరీక్షల్లో ఎలాంటి వివక్ష చూపకూడదని, అలాగే ఆర్టికల్ 30 భాషా మతపరమైన మైనారిటీలు అనే భేదం లేకుండా అల్పసంఖ్యాక వర్గం వారు ఏ మతానికి కులానికి సంబంధించిన వారైనా వారికి నచ్చిన విధంగా విద్యా సంస్థల్ని స్థాపించుకోవచ్చు. మైనారిటీ విద్యా సంస్థల ఆస్తిని జాతీయం చేసినప్పుడు నష్టపరిహారం చూపించడంలో వివక్ష చూపకూడదు. అలాగే ఆర్టికల్ 31(1)(a) సవరణ ద్వారా, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ విషయాన్ని రాజ్యాంగం మనకి చెప్తోంది. ఇక ఆర్టికల్ 30(2) ప్రభుత్వం విద్యా సంస్థలకి అందజేసే సహాయాన్ని, అన్ని భాషలకి సమాన అవకాశాన్ని కల్పించాలి అని చెప్తోంది. సంకుచిత భావాలకు అతీతంగా స్నేహభావాన్ని, సోదరభావాన్ని పెంపొందించాలని దీని ఉద్దేశం.
1: వెన్నెలక్క, మరి మైనారిటీల కోసం ప్రభుత్వం ఏమన్నా ప్రత్యేకమైన పథకాలు అలాగే స్కాలర్షిప్లు ఏమన్నా ఇస్తుందా వాళ్ళ కోసం ప్రత్యేకించి?
0: బాగా అడిగావు. మరి అల్పసంఖ్యాకులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న భావన రాకూడదు కదా. అలా భావన రాకుండా ప్రభుత్వం వీళ్ల కోసం అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తోంది. ప్రతి పని ఆదాయ ఆధారిత స్కాలర్షిప్ కింద అల్పసంఖ్యాక విద్యార్థులు ఆర్థిక సహాయం పొందుతున్నారు. ఈ పథకం సాంకేతిక ప్రొఫెషనల్ కోర్సులకు కూడా వర్తిస్తుంది. ఇకపోతే విద్యార్థులు 50% తక్కువ కాకుండా మార్కులు పొంది ఉండాలి. అంటే వాళ్ళకి 50% తక్కువ రాకూడదు. దీంట్లో 30% బాలికలకు కేటాయిస్తారు.
1: రిజర్వేషన్.
0: ఇక స్కాలర్షిప్లు ఇచ్చేటప్పుడు విద్యార్థుల స్థానికతను లెక్కలోకి తీసుకుంటారు. ప్రధానమంత్రి నూతన

0: 15 అంశాల పథకం జూన్ 2006లో ప్రకటించారు. జూన్ 2006లోనే ప్రకటించారు 15 అంశాల పథకాన్ని. ఈ పథకం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను సమకూరుస్తుంది. ఈ రాష్ట్ర అల్పసంఖ్యాకుల జనాభా ఆధారంగా నిధుల పంపిణీ అనేది జరుగుతూ ఉంటుంది. 30% ఇందాక చెప్పుకున్నాం కదా మనం, 30% స్కాలర్షిప్లు బాలికలకు కేటాయించారు.
1: అంటే ఉపకార వేతనం లాగా.
0: ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం PMJVK 2008-2009లో ఇది లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభివృద్ధి కుంటుబడి గుర్తించబడిన ప్రాంతాలలో అవస్థాపన అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుని ఏర్పరచడం. ఇక 2017-2018లో ఈ పథకం మళ్లీ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఈ పథకం 90 జిల్లాల నుండి 380 జిల్లాలకు 33 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించబడింది.
1: అంటే దాని పరిధి పెంచారన్నమాట.
0: ప్రస్తుత నియమ నిబంధనలు అంటే 2021-2022 నుండి 2026 వరకు ఈ నియమ నిబంధనలన్నీ వర్తిస్తాయి. ఈ పథకం కింద క్రీడలు అంటే ఆటలు, పారిశుద్ధ్యం, సోలార్ విద్యుత్ శక్తి, తాగునీరు మొదలైన పథకాలు అమలు జరుగుతున్నాయి. 33 నుండి 40% నిధులు ఆస్తులు నిర్మాణానికి ఉపయోగించాలి. దీనికి సంబంధించి ఇహ జిల్లా స్థాయి పర్యవేక్షకులు మౌలానా ఆజాద్ జాతీయ ఫెలోషిప్ అంటే MANF, MPhil, PhD స్థాయిలో విద్యకి ఇది సహాయపడుతుంది. పోటీ పరీక్షలలో మొదటి ప్రయత్నం పూర్తి చేసిన వారు దీనికి అర్హులు. ఇహ ఆర్థిక కార్యక్రమాలను చేపట్టడానికి జాతీయ అల్పసంఖ్యాకుల ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ అట్లాగే నేషనల్ మైనారిటీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయంతో చేస్తోంది. ఇక నైపుణ్యత శిక్షణ కార్యక్రమాలను ప్రోత్సహిస్తోంది. అల్పసంఖ్యాక వర్గానికి మన ప్రభుత్వం అన్ని అవకాశాలను సమానంగా కల్పిస్తూ ఉంది. వాళ్ళ
1: విద్యలోనూ స్కాలర్షిప్లు అందిస్తుంది, అలాగే విద్య తర్వాత కూడా ఇప్పుడు MPhil చేసే వాళ్ళకి, PhD చేసే వాళ్ళకి, అలాగే IAS ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా వాళ్ళకి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అని ఇలా రకరకాలుగా అనేక రకాలుగా శిక్షణ వాళ్ళకు కూడా అందిస్తుంది
0: సమానంగా. అంటే వాళ్ళు కూడా అందరితో పాటు సమానంగా ఉండాలనేది ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశం వాళ్ళకి, మైనార్టీస్కి. అది చంద్రిక, మైనార్టీస్ గురించి మరి నువ్వు అడిగావు, నాకు తెలిసింది ఏదో నేను చెప్పాను.
1: అంటే మైనార్టీలు అల్పసంఖ్యాకులు అంటే వీటి గురించి నాకు సమాచారం అంతగా తెలియలేదు, కానీ నువ్వు చాలా చక్కగా చాలా వివరంగా విశదీకరించావు, చాలా బాగుంది. ఇవాళ నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ఈ మైనారిటీలు అల్పసంఖ్యాకులు అంటారు, వాళ్ళు ఎవరు, అసలు ఎవరు ఆ పరిధిలోకి వస్తారో ఇప్పటిదాకా నాకు చిన్న అనుమానం ఉండేది. ఈరోజు అది తీర్పైంది. కేంద్ర ప్రభుత్వ పథకాల పరిధిలో కూడా వీళ్ళకి అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా చక్కగా చెప్పావు వెన్నెలక్క. మరి సరే అయితే మరి
0: సరే.
2: మీరింతవరకు మైనారిటీలకు ప్రభుత్వం అందిస్తున్న చేయూతపై సంభాషణ విన్నారు. ఉదయరేఖల్లో తర్వాత చమ్కీ చొక్కా కథానిక వింటారు. సమర్పణ శ్రీమతి జి మేరీ కృపాబాయి.
3: చూడు అభినందన, ఇష్టమైనది లభించినప్పుడు లభించిన దానిని ఇష్టపడాలి. కూతురు అభినందనతో 4వ సారి చెప్పాడు బిందుమాధవ్. అభినందన బిందుమాధవ్ ఏకైక కూతురు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ హోదాలో ఉన్న మాధవ్ కూతుర్ని PG వరకు చదివించాడు. పోటీ పరీక్షలు వ్రాసి బ్యాంకు జాబ్ సంపాదించింది అభినందన. చక్కటి వయసులో మరొక బ్యాంక్ ఆఫీసర్ విక్రాంత్కిచ్చి వివాహం జరిపించాడు మాధవ్. గారాభంగా పెరిగిన అభినందన విక్రాంత్తో ఏ విషయంలోనూ రాజీ పడక ప్రతి విషయానికి అలగడం మాధవ్కి నచ్చడం లేదు. అందుకే ఒక అందమైన కొటేషన్ను ఆమెకు వినిపించసాగాడు. డాడీ, నేను ఒక ఆఫీసర్ కూతుర్ని, ఉన్నత విద్యావంతురాల్ని, పైగా జాబ్ హోల్డర్ని, నాకు ఇష్టమైన జీవితాన్నే జీవిస్తాను. రాజీ పడాల్సిన అవసరం నాకు లేదు. నా బర్త్డే ఫంక్షన్కి విక్రాంత్ తెచ్చిన గిఫ్ట్ నాకు నచ్చలేదు, కోపంగా అంది అభినందన. గిఫ్ట్ నచ్చినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదు. అతనికి సెలక్షన్ తెలియకపోవచ్చు, కానీ విక్రాంత్కి నీపై ఎంత ప్రేమ అనురాగం ఉన్నవో నాకు మమ్మీకి కూడా తెలుసు. అఫ్కోర్స్ నీకు కూడా తెలుసనుకో అంటూ ఆగాడు బిందుమాధవ్. డాడీ, మీరెన్నైనా చెప్పండి, విక్రాంత్ సెలక్షన్స్ నాకు నచ్చవు. అసలు మీ సెలక్షన్ విక్రాంతే నాకు నచ్చలేదు, ఒక్క మాటలో తేల్చేసి

చేసింది అభినందన. చాచా, అలా అనకమ్మా అభినందన. విక్రాంత్ చాలా మంచివాడు. అసలు ఈ రోజుల్లో అటువంటి వాడు దొరకడం కష్టం. ఒకవేళ అతని అభిరుచులు నీకు నచ్చకపోయినా ఇష్టపడాలి, ఎందుకంటే ఇష్టపడితే కష్టమనిపించదు. మరొక విషయం కూడా నీకు చెప్పాను, ఇష్టమైనది లభించినప్పుడు లభించిన దానిని ఇష్టపడాలి. ఖచ్చితంగా అన్నాడు బిందుమాధవ్. నో డాడీ, విక్రాంత్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా నాకు నచ్చవు. ఫాస్ట్ ఫుడ్స్ అంటే నాకిష్టం, కానీ విక్రాంత్కు నాచురల్ ఫుడ్స్ అంటే ఇష్టం అంది అభినందన. ఇంతలో డోర్ బెల్ మోగింది. అభినందన లేచి వెళ్లి తలుపు తెరిచింది. విక్రాంత్ చిరునవ్వుతో లోపలికి వచ్చాడు. అతని చేతిలో కాటన్ క్యారీ బ్యాగ్ ఉంది. బ్యాగ్ లోపల రకరకాల సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయి. మామయ్య గారు, మీకోసమని ఈ ఫ్రూట్స్ తీసుకుని వచ్చాను, తీసుకోండి అంటూ బిందు మాధవ్ చేతిలో పెట్టాడు విక్రాంత్. నేను మరో 2 రోజులే ఇక్కడ ఉంటాను బాబు. ఆ మాత్రానికి ఇన్ని ఫ్రూట్స్ దేనికి? పళ్ళు తినడానికి అభినందన ఇష్టపడదు అన్నాడు బిందు మాధవ్. అభినందన విషయంలో నేను అదే వర్రీ అవుతున్నాను మామయ్య గారు. రోజుకో యాపిల్ తింటే డాక్టర్కి దూరంగా ఉండవచ్చు చిరునవ్వుతో అంటూ అభినందన వైపు చూశాడు విక్రాంత్. ఫ్రూట్స్ నాకు అస్సలు ఇష్టం లేదు, చిరాగ్గా అంది అభినందన. పోనీ అభినందన, నీకు ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకువస్తాలే అంటూ ప్రామిస్ చేశాడు విక్రాంత్. అమ్మో, సెలక్షన్ ఎలా ఉంటుందో మనసులోనే అనుకుంది అభినందన. ఆ మరుసటి రోజు ఒక అందమైన గిఫ్ట్ ప్యాక్ తీసుకువచ్చి అభినందన చేతిలో పెట్టాడు విక్రాంత్. ఆతృతగా ఓపెన్ చేసి చూసింది అభినందన. ఆ గిఫ్ట్ ని 2 నిమిషాలు పరిశీలించిన తరువాత అది శారీ అని అర్థం చేసుకుంది. కానీ చూడడానికి అది బెడ్షీట్లా ఉంది. ఏమిటి డిజైన్? పైగా భయంకరమైన కలర్. క్లాత్ చూస్తే దుప్పటిని తలపిస్తుంది. ఈ చీర కట్టుకుని బయటికి ఎలా వెళ్లడం? విక్రాంత్ టేస్ట్లెస్ ఫెలో, అస్సలు సెలక్షన్ తెలియదు. అసలు ఈ రోజుల్లో ఫ్యాషన్ విషయంలో ఇంతగా వెనుకబడి ఎవ్వరూ ఉండడం లేదు. అందరూ అధునాతనంగా ఉంటున్నారు. మనసులోనే చిరాకు పడింది అభినందన. అభి, ఎలా ఉంది శారీ? ప్రేమగా అడిగాడు విక్రాంత్. వెనుక వైపు ఉన్న బిందు మాధవ్ మార్వలెస్ గా ఉందని చెప్పమన్నట్లుగా సేగ చేశాడు. దానితో కంగు తిన్నది అభినందన. నీరసంగా విక్రాంత్ వైపు చూసింది. విక్రాంత్ తళుక్కుమనే కళ్ళతో అభినందన వైపే చూస్తున్నాడు. శారీ చాలా బాగుంది విక్రాంత్ అంది అభినందన. థ్యాంక్ యూ అభి, నీకు శారీ అంతగా నచ్చింది కాబట్టి వచ్చే వారంలో మా బ్యాంకులో ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ కు ఫ్యామిలీతో వెళ్లాల్సి ఉంది. నువ్వు ఈ శారీలో అక్కడ కనపడాలి మురిపెంగా అన్నాడు విక్రాంత్. విక్రాంత్ మాటలకు గుండెల్లో రాయపడింది అభినందనకు. అదే రోజు సాయంత్రం విక్రాంత్ సూపర్ మార్కెట్ కు వెళ్లిన వేళ అభినందన వడివడిగా తండ్రి బిందు మాధవ్ దగ్గరకు చేరింది. టీవీ చూస్తున్న బిందు మాధవ్ ఏమిటన్నట్లుగా చూశాడు. డాడీ, విక్రాంత్ సెలక్షన్స్ నాకు అస్సలు నచ్చడం లేదు. ఆ భయంకరమైన శారీ పార్టీలో ఎలా కట్టుకోవాలి? ఒకవేళ కట్టుకుంటే అందరూ నవ్వరు. రంగు, రుచి, వాసన ఏమీ లేని చీర. ఇటువంటి చీర నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదు. డాడీ, మమ్మీ సెలక్షన్స్ ఎంత బాగుంటాయి! ఒకసారి మీ బర్త్డేకి ఒక అందమైన షర్ట్ మమ్మీ ప్రజెంట్ చేసింది. అది డార్క్ బ్లూ కలర్లో ఉండి చూడగానే ఆకట్టుకుంటుంది. ఆ షర్టుపై అక్కడక్కడ చమ్కీలుంటాయి. ఆ షర్ట్ అంటే మీకు చాలా చాలా ఇష్టం. దానిని చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. బీరువాలో దానికి ఒక ప్రత్యేకమైన స్థానం కేటాయించారు. అది మమ్మీ ప్రెజెంటేషన్ అని దానికి ఒక ప్రత్యేకతను కల్పించారు. డాడీ, సెలక్షన్ అంటే అలా ఉండాలి, గుడ్ సెలక్షన్ అంది అభినందన. అభినందన మెచ్చుకోలుకు విస్తుపోయి చూశాడు బిందు మాధవ్. అభి, నువ్వు మమ్మీ ప్రెజెంటేషన్ షర్టుని భలే మంచిగా గుర్తుపెట్టుకున్నావు తల్లి. ఆ షర్ట్ ప్రెజెంట్ చేసినందుకు మమ్మీని నేను ఎంతగానో మెచ్చుకున్నాను కదూ. నిజంగానే దానిని అపురూపంగా ఒక కళాఖండాన్ని భద్రపరిచినట్లు భద్రపరిచాను. చాలా రేర్గా పదిలంగా వాడేవాడిని. దానిని ధరించినప్పుడు మమ్మీ కళలోని కాంతిరేఖలను గమనించేవాడిని. తన్మయంగా ఆమె వైపు అలానే చూసేవాడిని. ఆ షర్ట్ సెలెక్ట్ చేయడానికి మమ్మీ ఎంత కష్టపడిందో వివరించి చెబుతున్నప్పుడు ఆశ్చర్యంగా వినేవాడిని. దానిని కొనడానికి ఆమె ఎంత ఇబ్బంది పడిందో, మనీ కోసం ఎంత ప్లాన్ చేయాల్సి వచ్చిందో ఆమె చెబుతుంటే చాలా ఆసక్తిగా వినేవాడిని. ఇప్పటికీ ఆ షర్ట్ గురించి మమ్మీ డిస్కస్ చేస్తూనే ఉంటుంది అంటూ ఏదో చెప్పబోయాడు బిందు మాధవ్. ఇంతలో అతని సెల్ రింగ్ అయింది. రిసీవ్ చేసుకున్నాడు అతను. ఆ ఫోన్ కాల్ అతని భార్య కీర్తన నుండి అని గ్రహించాడు. హలో కీర్తన, ఏం చేస్తున్నావు అంటూ ఆప్యాయంగా పలకరించాడు. అవును, ఇక్కడ ట్రెజరీ ఆఫీస్లో పని అయిపోయింది, 2 రోజుల్లో వచ్చేస్తాను. అమ్మాయి అభినందన హ్యాపీగా ఉంది, విక్రాంత్ కూడా బాగున్నాడు. ఓకే, అలాగే అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు బిందు మాధవ్. అభినందన, మీ మమ్మీకి 100 ఏళ్ళు ఆయుష్. మాటల్లోనే ఫోన్ చేసింది. ఇక్కడే పని అయిపోతే త్వరగా వచ్చేయమంది అన్నాడు బిందు మాధవ్.
డాడీ గిఫ్ట్ అంటే

0: ప్రెజెంటేషన్ ఆ చమ్కీ చొక్కాలా ఉండాలి. విక్రాంత్ గిఫ్ట్స్ నాకు అస్సలు నచ్చవు. ఆ భయంకరమైన చీర ఎలా కట్టుకోవాలో ఏమిటో, అది నాకు నచ్చలేదని మొహం మీద చెప్పేస్తాను, విసిరి కొడతాను అంది అభినందన. అభినందన, నువ్వు అక్కడే పొరబడుతున్నావు. మమ్మీ ప్రజెంట్ చేసిన ఆ చమ్కీ చొక్కా అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ ఆ విషయం ఈ రోజుకు కూడా మమ్మీకి తెలియదు. ఆమె ప్రజెంట్ చేసిన ఆ గిఫ్ట్ చమ్కీ చొక్కా నాకు అస్సలు నచ్చలేదు. ఆ విషయం వ్యక్తం చేస్తే మమ్మీ ఎంత బాధపడుతుంది. అందువలన నేను అలా చేయలేదు. కాగా ఆ చమ్కీ చొక్కా నాకు చాలా ఇష్టమని, ఆమె సెలక్షన్ మార్వలెస్ అని మెచ్చుకున్నాను. చివరికి ఆ షర్ట్ వేసుకోవడం ఇష్టం లేక, ఎప్పుడైనా నైట్ టైమ్స్ చిన్న చిన్న ఫంక్షన్ ఉన్నప్పుడు, ఎప్పుడైనా వర్షంలో ఏదైనా ఫంక్షన్ కు వెళ్లాల్సి వచ్చినప్పుడు, చాలా తక్కువ టైం ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆ షర్ట్ వేసుకుంటూ ఉంటాను. కానీ పైకి మాత్రం ఆ షర్ట్ నాకు అపురూపమైనదని ఆమెకు చెబుతూ ఉంటాను. ఇప్పటికీ ఆమె ఆ అభిప్రాయంలోనే ఉంది. అభినందన, గిఫ్ట్ తీసుకురాక ముందు మన అభిష్టం అడిగితే మన ఇష్టాన్ని చెప్పవచ్చు. కానీ మనకు తెలియకుండా ప్రజెంటేషన్ తీసుకువచ్చినప్పుడు వారిని నొప్పించకూడదు కదా. అందుకే నా ప్రవర్తన నొప్పించకుండా ఉంటుంది. అభి, నువ్వు కూడా అలానే ప్రవర్తించాలమ్మా. విక్రాంత్ పట్ల నీ ప్రవర్తన మార్చుకోవాలి అన్నాడు బిందు మాధవ్. తండ్రి మాటలకు ఒక్కసారిగా షాక్ తిన్నది అభినందన. చమ్కీ చొక్క తండ్రి ధరించిన సందర్భాలను టాలీ చేసుకుంది. తండ్రి విశాల హృదయానికి అభినందనలు తెలిపింది. ఆ క్షణంలో చమ్కీ చొక్క ఆమె ముందు దృశ్యకావ్యంలా నిలిచింది. తల్లిని నొప్పించకుండా నచ్చని షర్టును మేనేజ్ చేసిన తీరు అభినందనకు చాలా నచ్చింది. వెంటనే తండ్రి బిందు మాధవ్కు మనస్ఫూర్తిగా సమాధానం చెప్పింది. డాడీ, ఇష్టమైనది లభించినప్పుడు లభించిన దానిని ఇష్టపడాలి అని మీరు పదే పదే చెబుతుంటారు, అది అక్షర సత్యం. ఇకపై నేను లభించిన దానిని ఇష్టపడతాను, ఆ దిశగా ఆలోచిస్తాను అంటూ ప్రామిస్ చేసింది అభినందన.
1: మీరు ఇంతవరకు చమ్కీ చొక్కా కథానికి విన్నారు. సమర్పణ శ్రీమతి జి మేరీ కృపాభాయి. ఉదయరేఖలో గాంధీ మార్గం వింటారు.

పూజ్య బాపూజీ తన రచనల్లో ఈ విధంగా వ్రాశారు. నేను చదువుకునే రోజుల్లో తరగతికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు తప్ప వేరే వాటిని పట్టించుకోలేదు. ఆ తరువాత బతుకుదెరువు తాపత్రయంలో పడినందున చదివేందుకు సమయం దొరకలేదు. కనుక నేను చాలా పుస్తకాలు చదివానని చెప్పలేను. అయితే ఈ విధమైన వాటి వల్ల నాకు పెద్ద నష్టం కలగలేదు అని చెప్పగలను. నేను చదివిన కొద్ది పుస్తకాలలో నన్ను ప్రభావితం చేసి జీవితంలో నాకు ఉపయోగపడినది, తక్షణమే నన్ను స్పందింపచేసినది ఆన్ టు దిస్ లాస్ట్ అనే ఇంగ్లీషు పుస్తకం. ఒక కవి మనిషిలో నిద్రాణమయ్యున్న సద్గుణాలను, ఉత్కృష్టతను వెలికితీయగలడు. అయితే అందరినీ అతడు ఒకే విధంగా స్పందింపచేయలేడు. అందరి సృష్టి ఒకే విధంగా ఉండి అందరూ ఒకే స్వభావం కలిగి ఉండరు కదా. ఆన్ టు దిస్ లాస్ట్ అను పుస్తకంలో గొప్ప సత్యాలు పొందుపరచబడి ఉన్నాయి. నిజానికి వర్గాల భేదాలు, మత వర్ణ విభేదాలు ఉండవని, ప్రతి ఒక్కరూ ఇంకొకరిని తనతో సమానమని భావించి స్నేహబంధంతో కట్టివేస్తారని, ఏ ఒక్కరూ మరొకరిని అస్పృశ్యులుగా భావించరని, శ్రమజీవి ధనవంతుడు సమానంగా చూడబడాలని, చెమటోడ్చి పనిచేసి జీవనాదాయం

సమకూర్చుకునే సందర్భంలో కాయకష్టం, బుద్ధిబలం మధ్య తరతమ భేదాలు పాటించడం తప్పని, ఇట్టి సమాజ నిర్మాణ కార్యంలో అందరి భాగస్వామ్యం ఉండాలని చెప్పారు. దానిని గుజరాతీలో సర్వోదయము అను శీర్షిక పెట్టి అనువదించాను. రస్కిన్ మహాశయుడు దీన్ని రచించారు. నా భావాలు, నా గట్టి నమ్మకాలు ఈ పుస్తకంలో ప్రతిబింబించి నన్ను ప్రభావితుణ్ణి చేశాయి. ఇందరి ఉపదేశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, వ్యక్తి బాగుంటే అంతా బాగుంటారు. జీవించడానికి ఏ వృత్తి అయినా ఒకే స్థాయి గలది. శ్రమశక్తితో జీవించడం చాలా విలువైనది. మొదటిది నాకు తెలిసినదే. రెండవది స్పష్టాస్పష్టంగా అనుభవం ద్వారా తెలిసింది. మూడవది పూర్తిగా కొత్తది. వాటిని జీవితంలో స్వయంగా అమలుపరిచాను. మీరా భజన్స్.

0: Mumbaikars will bid a tearful adieu to their beloved Ganpati Bappa amid beats of dhol tasha, pushpa vrishti and chants of Ganpati Bappa Moria. Thousands of devotees are expected to participate in the grand farewell to Lord Ganesh. The visarjan processions of Lal Bagh Jairaja and Mumbai Jairaja are among the most iconic sites of the city. The Maharashtra Tourism Department has set up a special viewing pavilion at Girgaon Chapati for foreign tourists to witness Ganesh immersion ceremony and experience Mumbai's vibrant cultural traditions. Major immersion sites including Girgaon Chapati, Dadar, Juhu and other locations have been equipped with special arrangements for devotees. The Brihanmumbai Municipal Corporation has deployed civic personnel, lifeguards, ambulances, motorboats to facilitate safe and smooth immersions. Prarthana, Akashvani News, Mumbai.
1: Prime Minister Narendra Modi has paid tribute to Pandit Deen Dayal Upadhyay on his birth anniversary today. In a social media post, Mr. Modi highlighted that Pandit Upadhyay regarded the upliftment of the person standing at the last row of society as the foundation of nation building. The deep depression over north coastal Andhra Pradesh and adjoining South Odisha has weakened into a depression, but its impact continues to trigger heavy rain in several parts of Odisha. Southern and western districts have been particularly affected after 3 days of incessant rainfall, with flooding, landslides and disruption of road communication reported from several areas. Schools and Anganwadi centres remain closed today in 6 districts as authorities continue to monitor the situation. More from our correspondent.
2: Heavy rain continues in several parts of southern and western Odisha under the influence of the weekend depression. Koraput, Raigada, Malkangiri, Ganjam, Navarangpur, Gajapati and Kalahandi remain among the worst affected districts. According to the state government, rain-related impacts have been reported across dozens of blocks and villages, while more than 8,000 people have been shifted to safer locations. Road communication has been disrupted in many parts of southern and western Odisha. Flood conditions are also being monitored in northern Odisha. The Jalaka River at Mathani in Baleswar district is in a severe flood condition, with several low-lying areas of Basta facing inundation. The India Meteorological Department has forecast continued rainfall in Odisha, although the weather system is gradually weakening. Authorities have kept disaster response teams on alert in vulnerable areas. Prakash Das for Akashvani News, Bhubaneswar.
1: Heavy rain is likely in several districts of West Bengal today. The Alipur Meteorological Office has warned of heavy rain in East and West Midnapur, Bankura, Purulia, West Burdwan and Birbhum. The deep depression is moving north-northwestwards and is expected to weaken further over the next 24 hours. It brought intermittent rain to several districts overnight. Strong winds of 40 to 50 kilometers per hour may affect South 24 Parganas and East and West Midnapur. On to sports. In Asian Games, Indian duo of Kamaljeet and Suruchi Singh stormed into the final of mixed team 10-meter air pistol event after topping the qualification with a strong performance today in Nagoya, Japan. After registering a 196 in the opening series, the Indian pair raced to 391 at the end of second series after scoring 195, placing them within sight of making the finals with just 20 shots remaining. In table tennis mixed doubles, India's Manu Shah and Dia Chitale stunned world number 4 Du Hui Kem and Wong Chun Ting of Hong Kong 3-1 to reach the semi-finals at the Asian Games. The Indian duo won 11-6, 13-15, 11-9, 11-5 in the quarterfinals to secure India's first table tennis medal at the ongoing Games. Defending champions India held Azerbaijan to a 2-2 draw in the 8th round of the 5th HS Olympiad in Samarkand yesterday. R. Pragyanand, Arjun Erigesi, D. Gukesh and Vidit Santosh Gujarati were all held to draws by the Azerbaijani opponents. Gukesh drew with Murad Ali Muhammad after 56 moves, while Pragyanand drew with Shakhriyar Momuradiorev, Arjun with Aydin Suleimanli and Vidit with Rauf Memodev. India remained in joint second place in the open section with 13 match points. Uzbekistan and Germany share the lead with 14 match points after Germany defeated the host 2.5 to 1.5. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
3: Thank you, Shagun. The Asian Age headline, Service, Not Power, Goal is Nation Building, says PM Modi. The Pioneer reports from 1% to 10% by 2035, India seed industry sets its sights on global market. The goal was to set out at FSII Knowledge Day 2026, held as part of the Federation's 10th annual general meeting in New Delhi. Hindustan Times informs Italy cabinet gives nod to burqa ban in school, adding the burqa ban was a matter of security. And finally, the Indian Express informs former Uber driver farmer son teen up to win India's medals in double sculls. They were an unlikely pair even before they were thrown together. Satnam Singh, the Navy man, Salman Khan, the former Uber driver. Two six-footers from very different backgrounds who had barely 5 days to figure each other out in a double sculls boat. And with that, it's back to you, Shagun.
1: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to interact with participants of Seva Yatra for second day today. Make in India initiative aimed at transforming the country into manufacturing nation completes 12 years today. FSSAI proposes nationwide ban on manufacture and sale of analog paneer. Fourth UP International Trade Show to begin today at India Expo Center and Mart in Greater Noida. Indian duo of Kamaljeet and Suruchi Singh storms into final of mixed team 10-meter air pistol event at Asian Games in Nagoya, Japan. And defending champions India hold Azerbaijan to draw in 8th round of FIDE Chess Olympiad in Samarkand. And with that, we end the morning news. Have a nice day.
4: ఆకాశవాణి వార్తా వ్యాఖ్య వింటారు.
5: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం గుజరాత్లోని ఏక్తానగర్ వద్ద కెవడియాలో ఐక్యతా విగ్రహం సమీపంలో జరిగింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో 1000 మంది కూర్చునేలా అత్యాధునిక ఏసీ డోమ్ ఏర్పాటు చేశారు. వేడుకకు విచ్చేసిన చలనచిత్ర ప్రముఖులు అతిథుల కోసం ధోక్లా, పాత్ర ఉంధియా, కిచ్డీ వంటి సాంప్రదాయ గుజరాతీ వంటకాలను వడ్డించారు. కార్యక్రమం అనంతరం నర్మదా నదీ తీరాన ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ అండ్ లైట్ షోలు నిర్వహించారు. ఢిల్లీ వెలుపల ఈ వేడుకను నిర్వహించడం జాతీయ చలనచిత్ర పురస్కారాల చరిత్రలోనే ఇది ప్రథమం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ పురస్కార విజేతల ప్రతిభ, అంకిత భావం, కృషిని అభినందించారు. సినిమా నిర్మాణం సామూహిక కృషి అని, పురస్కారాలు సాధించడానికి బృందాలలోని ప్రతి సభ్యుని కృషి దోహదపడిందని, వారికి తన అభినందనలు తెలియజేయాలని అవార్డు గ్రహీతలను కోరారు. భారతీయ సినిమా దేశంలోని విభిన్న భాషలు, సాంప్రదాయాలు, ఆకాంక్షలు, పోరాటాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ వేడుక భారతీయ సినీ రంగంలోని ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ముఖ్యంగా కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, ఆర్టికల్ 370కు ఉత్తమ చిత్రం, యామి గౌతమ్కు ఉత్తమ నటి, మమ్ముట్టి కార్తిక్ ఆర్యన్లకు సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డులు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 2024లో భారతదేశంలో విడుదలైన చిత్రాలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తిస్తూ ఈ అవార్డులను అందించారు. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా జాతీయ అవార్డుల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. పుష్ప 2 సినిమాకు గాను దర్శకుడు సుకుమార్ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డును అందుకున్నారు. ఇదే సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా శీతల్, దీపాలే అవార్డు అందుకున్నారు. అదేవిధంగా లక్కీ భాస్కర్ సినిమాతో మరో తెలుగు దర్శకుడు జాతీయ అవార్డు అందుకున్నారు. వెంకీ అట్లూరి ఈ సినిమాకు గాను ఉత్తమ డైలాగ్ రైటర్ అవార్డును స్వీకరించారు. ఇక ప్రభాస్ నటించిన కలికి 2898 AD కూడా జాతీయ అవార్డుల వేదికపై పురస్కారం దక్కింది. నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు లభించగా, ఇదే సినిమాకు బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డును నితిన్ బిహానీ తీసుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మరో ఘనత కమిటీ కుర్రోళ్లు రూపంలో దక్కింది. నిహారిక కొనిదెల నిర్మించిన ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది. గ్రామీణ నేపథ్యంలో స్నేహం, రాజకీయాలు, యువత జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందిన ఈ సినిమా జాతీయ స్థాయిలో తెలుగు చిత్రంగా గుర్తింపు పొందింది. 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రం పురస్కారం అందుకుంది. ఈ సినిమాలో నటించిన పోతుల అరుణ్ దేవ్ ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు నటులు పంచుకున్నారు. బ్రహ్మయుగం సినిమాలో నటనకు మమ్ముట్టి, చందు ఛాంపియన్ సినిమాలో పాత్రకు కార్తిక్ ఆర్యన్ ఉత్తమ నటుడి పురస్కారాలను అందుకున్నారు. మరోవైపు ఆర్టికల్ 370 సినిమాలో నటనకు యామి గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా కూడా జాతీయ పురస్కారం లభించింది. ఆర్టికల్ 370 చిత్రానికి ఆదిత్య సుహాస్ జంబాలే దర్శకత్వం వహించారు. అమరన్ సినిమాతో దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్

0: జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిన ఈ చలనచిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకత్వ పురస్కారం లభించడం విశేషం. రాజ్కుమార్ రావు నటించిన శ్రీకాంత్ ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికయింది. ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేశారు. 5 దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం సాగించిన ఆయన 300కు పైగా చిత్రాల్లో 6 భారతీయ భాషల్లో నటించారు. కుల, మత, ప్రాంతీయ వివక్షలకు వ్యతిరేకంగా సమాజంలో మార్పు తెచ్చే ఇతివృత్తాలతో వచ్చిన చిత్రాలను గౌరవించడం ద్వారా జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రజాస్వామ్య విలువలను, సామాజిక సమగ్రతను ప్రోత్సహిస్తున్నాయి. ఇక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఫీచర్ ఫిలిమ్స్తో పాటు నాన్ ఫీచర్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్, సినిమా రచన వంటి విభాగాల్లోనూ ప్రతిభకు గుర్తింపు లభించింది. వివిధ భారతీయ భాషలకు చెందిన చిత్రాలు, కళాకారులు పురస్కారాలు అందుకోవడం ద్వారా దేశంలోని భాషా, సాంస్కృతిక, చలనచిత్ర వైవిధ్యం, భిన్నత్వంలోని ఏకత్వం మరోసారి ఆవిష్కృతమయ్యింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది.
2: చిత్రగీతాలు వింటారు. వినబోతున్న పాట అడవి దొంగ. చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీత రచన వేటూరి.

0: పర్సనల్ లోన్ ఆఫర్
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీని వల్ల అందరికి స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్లిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు 102.2 MHz పై ఆకాశవాణి FM వింటున్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో కారు కురిచి పి అరుణాచలం నాదస్వరం వింటారు. ముందుగా వినబోతున్న కీర్తన శివకామేశ్వరీం, కళ్యాణి రాగం, ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితులు రచన.

0: इनटू दिस इवेंट, क्योंकि आगे और भी रिलेज दोस्तों आज के दिन में आने वाले हैं।
1: जी चलते चलते तैराकी की बात कर लेते हैं। पुरुषों की 50 मीटर ब्रेस्ट स्ट्रोक हीट में धनुष सुरेश क्वालिफाई नहीं कर पाए। पुरुषों की 400 मीटर फ्री स्टाइल हीट में दक्षिण शशि कुमार और अनिश सुनील भी फाइनल में जगह नहीं बना सके। वहीं पुरुषों की 200 मीटर बैक स्ट्रोक में ऋषभ दास और उत्कर्ष पाटिल ने फाइनल के लिए क्वालिफाई कर लिया है।
0: यस इंडीड, ये सारे अपडेट्स हम आपके लिए इस समय सुबह 9:30 बजे लेकर आए थे। लेकिन जाने से पहले आपको एक और खुशखबरी दे दे, छोटी सी है लेकिन है तो खुशखबरी कि भारत मेडल टेबल में भी इस समय अब 15 स्टैंड से 12th पोजीशन पर आ चुका है। जी हाँ, 12वें स्थान पर अब भारतीय टीम आपको मेडल टेबल में दिखेगी। कुल मिलाकर भारत के पास इस समय 18 मेडल हो चुके हैं, एक गोल्ड जो और ऐड हो गया है आज सुबह शूटिंग की दुनिया से, उसकी बदौलत अब भारत के पास है 2 गोल्ड, 7 सिल्वर और 9 ब्रॉन्ज मेडल्स, विच पुट्स इंडिया ऑन द टेबल एट द 12th पोजीशन प्रेजेंटली। उम्मीद करते हैं कि ये खुशियों का जो सफर है जारी रहेगा भारतीय खिलाड़ियों की तरफ से। फिलहाल के लिए मोहम्मद शाहिद और मुझे साक्षी को दीजिए इजाजत। हम मिलेंगे आपसे सुबह के 10:30 बजे एक बार फिर से विद ऑल द लाइव अपडेट्स फ्रॉम द ऑनगोइंग एशियन गेम्स 2026। गुड बाय फॉर नाउ।
2: एशियन गेम्स 2026 आईची नगोया।
3: अभी आप एशियन गेम्स 2026 की अपडेट सुन रहे थे।
4: 102.2 MHz ఆకాశవాణి FM వింటున్నారు. నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు వింటారు.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
6: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
7: ముఖాన మొటిమలా
8: సై బాల్,
7: గజ్జా బబలా
8: సై బాల్,
7: నడుగులో తామరా
8: సై బాల్,
7: గురద పుల్లా
8: సై బాల్.
9: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: వినబోతున్న పాట బంగారు బుల్లోడు. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటున్నారు. గీత రచన వేటూరి, సంగీతం రాజ్ కోటి.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

వినబోతున్న పాట ఇంద్ర చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మల్లికార్జున పాడిన పాట వింటున్నారు. గీతరచన సిరివెన్నెల.

0: మీరు ఇంతవరకు నమస్తే అమరావతి కార్యక్రమం విన్నారు. 102.2 MHz ఆకాశవాణి FM వింటున్నారు. మరి కొద్ది క్షణాల్లో RNU ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు.
2: భారతదేశం అనేక భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలతో కూడిన వైవిధ్యభరితమైన దేశం. భిన్నత్వంలో ఏకత్వం అనే వైవిధ్యాన్ని కాపాడుతూ జాతీయ సమైక్యతను బలోపేతం చేయడం భారత రాజ్యాంగ ప్రధాన లక్ష్యం. స్వాతంత్ర్యం అనంతరం జమ్మూకాశ్మీర్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక హోదా కల్పించబడింది. అదేవిధంగా ఆర్టికల్ 35A ద్వారా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు ఇవ్వబడ్డాయి. అయితే ఈ ప్రత్యేక హోదా కారణంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలు, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. దీంతో ఆ ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A లను రద్దు చేస్తూ జమ్మూకాశ్మీర్, లడఖ్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించింది. ఈ నిర్ణయం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని చెప్పవచ్చు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జాతీయ పతాకం అనే భావనకు ఇది బలాన్ని ఇచ్చింది. 7 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత, పర్యాటకం, ప్రజాస్వామ్యం, పారిశ్రామికాభివృద్ది వంటి అనేక రంగాల్లో విశేష పురోగతి సాధించాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు ప్రధాన ఉద్దేశం జమ్మూకాశ్మీర్ను దేశ ప్రధాన అభివృద్ది ప్రవాహంలో మరింతగా భాగస్వామ్యం చేయడమేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా భారత రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం, దేశంలోని అన్ని పౌరులకు సమాన హక్కులు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థను గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించడం, మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించడం వంటి అంశాలు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అలాగే ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని తగ్గించి శాంతి భద్రతలను మెరుగుపరచడం, జమ్మూకాశ్మీర్లో అభివృద్ది, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా దేశ సమగ్ర అభివృద్దిలో భాగం చేయడం ఆర్టికల్ 370 రద్దు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ దేశ ఐక్యతను బలోపేతం చేయడం కోసం రాజ్యాంగాన్ని సవరించాల్సి వచ్చిందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఆర్టికల్ 370 కారణంగా జమ్మూకాశ్మీర్లో పూర్తిస్థాయిలో అమలు కాలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకే రాజ్యాంగం అమలు కావాలనే లక్ష్యంతోనే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామని ప్రధాని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళిగా దేశ సమగ్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని అన్నారు. ప్రజల మద్దతుతోనే రాజ్యాంగ సవరణ జరిగిందని పేర్కొన్న ప్రధాని మోదీ, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని భారత సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని తెలిపారు.
3: हमने देश की एकता के लिए किया. बाबा साहब अम्बेडकर का संविधान 370 की दीवार के कारण जम्मू कश्मीर की तरफ देख भी नहीं सकता था. हम चाहते थे बाबा साहब अम्बेडकर का संविधान हिंदुस्तान के हर हिस्से में लगना चाहिए और इसलिए बाबा साहब को श्रद्धांजलि भी देनी थी. देश की एकता को मजबूत करना था. हमने संविधान संशोधन किया, दंगे की चोट पर किया और 370 को हटाया और भारत की सुप्रीम कोर्ट ने भी अब तो उसको मोहर लगा दी है.
2: ఆర్టికల్ 370 రద్దు అనంతరం సాధారణ ప్రజలకు రాజ్యాంగ హక్కులు అందుబాటులోకి వచ్చాయని నివేదికలు పేర్కొంటున్నాయి. మహిళలు ఇతర రాష్ట్రాల వ్యక్తులను వివాహం చేసుకున్నా తమ ఆస్తి హక్కులను

0: కోల్పోకుండా రక్షణ పొందారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించే అవకాశం లభించింది. పహాడీ, పదరి, గద్దా బ్రాహ్మణులు, కోలీ వంటి వర్గాలకు కూడా ప్రత్యేక గుర్తింపు లభించిందని విశ్లేషకుల అభిప్రాయం. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. రహదారుల అభివృద్దికి 61,528 కోట్లు కేటాయించగా 8,000 కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారులను నిర్మించారు. అదేవిధంగా 302 కొత్త వంతెనలను నిర్మించారు. జమ్మూ శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో పలు సొరంగ మార్గాల నిర్మాణం చేపట్టారు. రైల్వే రంగంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబు రైల్వే వంతెన నిర్మాణం పూర్తయింది. విమానయాన రంగంలో జమ్మూ విమానాశ్రయాన్ని విస్తరించడంతో పాటు రాత్రి విమాన సర్వీసులను కూడా ప్రారంభించారు. దీంతో జమ్మూకాశ్మీర్లో రవాణా, అనుసంధాన సదుపాయాలు మరింత మెరుగుపడ్డాయి. విద్యారంగంలో కూడా ఆర్టికల్ 370 రద్దు అనంతరం పలు అభివృద్ది చర్యలు చేపట్టినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. జమ్మూకాశ్మీర్లో జాతీయ విద్యా విధానం 2020 అమలు చేయడంతో పాటు 51 కొత్త కళాశాలలు, 3 ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశారు. ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేవిధంగా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు కాగా పాలిటెక్నిక్ కళాశాలల్లో అదనపు సీట్లను పెంచారు. పీఎంశ్రీ పథకం కింద 396 పాఠశాలలను అభివృద్ది చేశారు. పాఠశాలలు మధ్యలో మానేసిన వేలాది మంది విద్యార్థులను తిరిగి విద్యా వ్యవస్థలోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. శ్రీనగర్లో జరిగిన సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ఇంతకుముందు దేశం కోసం రూపొందించిన అనేక పథకాలు, చట్టాల్లో జమ్మూకాశ్మీర్ మినహా అనే పదాల ప్రస్తావన తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడది గతకాలపు జ్ఞాపకంగా మిగిలిపోయిందని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ ప్రాంతాలు శాంతి ప్రగతి పదంలో ముందడుగు వేస్తుండటంతో రాష్టంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైందని, తద్వారా ఈ ప్రాంతాలు స్వయం సమృద్ద భారత్ కార్యక్రమం ముందంజకు దోహదం చేస్తున్నాయని తెలిపారు. జమ్మూకాశ్మీర్లో భారత రాజ్యాంగం ఇప్పుడు నిజంగా అమలవుతోందని అన్నారు. ప్రజల మధ్య విభజన గోడలా నిలిచిన ఆర్టికల్ 370 తొలగిపోవడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
1: सही मायने में भारत का संविधान लागू हुआ है और जिन्होंने अब तक संविधान लागू नहीं किया वे दोषी हैं, गुनहगार हैं, कश्मीर के नौजवानों के, कश्मीर की बेटियों के, कश्मीर के लोगों के गुनहगार हैं. और ये सब कुछ साथियों इसलिए हो रहा है क्योंकि सबको बांटने वाली ఆర్టికల్ 370 కి దివార్ అబ్ గిర్ చుకి హై.
0: ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో వైద్య, గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, పర్యాటకం, ఉపాధి, భద్రత వంటి పలు రంగాల్లో అభివృద్ది చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 2 ఎయిమ్స్ కేంద్రాలు, 2 క్యాన్సర్ ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు నివేదిక వెల్లడించింది. అదేవిధంగా 3,104 ఆరోగ్య కేంద్రాలు, 270 జన ఔషధి కేంద్రాలు ప్రారంభించారు. నర్సింగ్, పారామెడికల్ సీట్లను పెంచడంతో పాటు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో గృహాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు సదుపాయాల విస్తరణకు చర్యలు తీసుకున్నట్లు నివేదిక తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3.35 లక్షల గ్రామీణ ఇళ్లు, 47,040 పట్టణ ఇళ్లకు ఆమోదం లభించింది. అమృత్ పథకం కింద పలు అభివృద్ది ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించే కార్యక్రమం కొనసాగుతోంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్దికి చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తూ జల్జీవన్ మిషన్కు 13,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించగా వేలాది గ్రామీణ కుటుంబాలకు తాగునీటి కనెక్షన్లు అందించడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశారు. రావికాలువ ఆధునికీకరణ, వరద నియంత్రణ ప్రాజెక్టుల అమలు వంటి చర్యలు చేపట్టారు. జమ్మూకాశ్మీర్ ఆర్థికాభివృద్దిలో పర్యాటకం కీలక రంగంగా మారిందని గణాంకాలు చెబుతున్నాయి. 2024లో 2.36 కోట్ల మంది పర్యాటకులు జమ్మూకాశ్మీర్ను సందర్శించగా వారిలో 65,000 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు. అమర్నాథ్ యాత్రకు 5.12 లక్షల మంది భక్తులు, వైష్ణోదేవి ఆలయానికి 95 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు తెలిపింది. కొత్త పర్యాటక సర్క్యూట్ల అభివృద్ది, సినిమా చిత్రీకరణలకు అనుకూల వాతావరణం కల్పించడం వంటి చర్యలు చేపట్టడంతో స్థానికంగా

0: ఉపాధి అవకాశాలు పెరిగాయి. స్టార్టప్లకు ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాల పెంపుతో పాటు మహిళలకు డ్రోన్ శిక్షణ, పర్యాటక రంగంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. జమ్మూకాశ్మీర్లో భద్రతా పరిస్థితుల్లో మెరుగుదల కనిపించిందని పేర్కొంది. ఉగ్రవాద ఘటనలు తగ్గాయని, రాళ్లు రువ్వే సంఘటనలు దాదాపుగా నిలిచిపోయాయని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం పెరగడంతో పాటు శాసనసభ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం లడక్ ప్రాంతంలో కూడా పలు అభివృద్ది కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 100% ఆరోగ్య బీమా కవరేజ్ కల్పించడంతో పాటు లేలో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలిపింది. ఇంధన రంగంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల అభివృద్దిలో భాగంగా ఆధునిక విమానాశ్రయం, కొత్త రహదారులు, వంతెనల నిర్మాణం జరిగింది. లడక్లో పర్యాటక రంగ అభివృద్దికి చర్యలు తీసుకోవడంతో పాటు డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో పరిపాలన వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. మౌలిక సదుపాయాల విస్తరణ, రహదారులు, రైల్వేలు, విద్య, వైద్యం, పర్యాటకం, పెట్టుబడులు, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి రంగాల్లో పురోగతి నమోదైందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుబాటులోకి రావడం, రాజ్యాంగబద్ద హక్కులు, చట్టాల అమలు దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే జమ్మూకాశ్మీర్, లడక్లో కూడా అమలవుతున్నాయని పేర్కొంటోంది. అదే సమయంలో స్థానిక ప్రజల ఆకాంక్షలు, రాజకీయ ప్రతినిధత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, శాశ్వత శాంతి, సమగ్ర అభివృద్ది వంటి అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో అభివృద్ది ఫలాలు ప్రతి పౌరుడికి చేరడం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెరగడం, సామాజిక ఆర్థిక ప్రగతి వేగవంతం కావడం రాబోయే కాలంలో కీలకంగా మారనున్నాయి. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అనే భావనతో జాతీయ సమైక్యతను బలోపేతం చేయడంతో పాటు జమ్మూకాశ్మీర్, లడక్ ప్రాంతాలు శాంతి, సుస్థిర అభివృద్ది, సుపరిపాలన దిశగా మరింత ముందుకు సాగాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ అభివృద్ది ప్రయోజనాలు జమ్మూకాశ్మీర్, లడక్లలోని ప్రతి వర్గానికి చేరువ చేసేందుకు ఆర్టికల్ 370 రద్దు పూర్తిస్థాయిలో దోహదపడుతోందని చెప్పవచ్చు.
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: మీరింతవరకు ఆర్ఎన్యు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతీ కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. రావోయ్ అతిథి శీర్షికన చిత్రగీతాలు వింటారు.

విన్న పాట బద్రీనాథ్ చిత్రానికి జెస్సీ గిఫ్ట్. సునీధి చౌహాన్ పాడిన పాట విన్నారు. గీతరచన చంద్రబోస్.

షాపింగ్ మాల్ చిత్రానికి ఎస్పి చరణ్ జానకి అయ్యర్ పాడిన పాట వింటున్నారు. గీత రచన చంద్రబోస్.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: రాబోయే అతిథిలో వినబోతున్న పాట అంజీ చిత్రానికి టిప్పు, సునీత పాడిన పాట వింటున్నారు. గీత రచన సిరివెన్నెల.

మీరు ఇంతవరకు రావోయ్ అతిథి శీర్షికన చిత్రగీతాలు విన్నారు 102.2 MHz ఆసి 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. గుర్తు చేసుకుందాం కార్యక్రమం వింటారు.

102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో వినబోతున్న పాటలు బొబ్బిలి రాజా, బొంబాయి ప్రియుడు, బొమ్మరిల్లు చిత్రాల నుంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వింటారు.

0: మీరు ఇంతవరకు గుర్తు చేసుకుందాం శీర్షికన చిత్రగీతాలు విన్నారు 102.9 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో 2026 ఏషియన్ గేమ్స్ అప్డేట్స్ వింటారు.
1: ఏషియన్ గేమ్స్ 2026 తాజా అప్డేట్ మే హూ మహమ్మద్ షాహిద్ ఆజ్మీ ఔర్ మేరే సాథ్ హై సాక్షి మాండవాల్. తో చలియే ఇస్ ఘంటే కి శురువాత్ కర్తే హై సబ్సే పెహలే బాక్సింగ్ కీ खबर के साथ. बॉक्सिंग रिंग में सचिन ने शानदार प्रदर्शन करते हुए क्वार्टर फाइनल का टिकट पक्का कर लिया है. पुरुषों के 60 किलोग्राम

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుబుల తామరా, బురద పుల్లా.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
5: పర్సనల్ లోన్ ఆఫర్
6: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
5: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
6: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నెంబర్స్ అనేలా బ్లాక్ చేయాలరా?
7: నీ ఫోన్ లో జస్ట్ నెంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
6: మరి ఏం చేయాలి?
7: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
6: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
7: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
8: 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రగీతాల్లో వినబోతున్న పాట ఈశ్వర్. చిత్రానికి రాజేష్, ఉషా, నిహాల్, కౌసల్య, లెనీనా పాడిన పాట. గీత రచన సిరివెన్నెల.

0: మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. 102.5 MHz ఆకాశవాణి FM వింటున్నారు. సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే ప్రియాంక అరోడా. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि सबके योगदान और भागीदारी से ही विकसित भारत का संकल्प साकार

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. లాహిర్ లాహిర్లో వినబోతున్న పాట గబ్బర్ సింగ్. చిత్రానికి మమతా శర్మ, మురళీ పాడిన పాట, గీత రచన సాహితీ.

0: మీరు ఇంతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమం విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో 2026 ఏషియా గేమ్స్ అప్డేట్స్ వింటారు.
1: స్వాగత్ హై ఆప్ సబ్కా ఏషియన్ గేమ్స్ 2026 కి తాజా అప్డేట్ మే. మే హూ మొహమ్మద్ షాహిద్ ఆజ్మీ ఔర్ మేరే సాథ్ హై సాక్షి మాండవాల్. తో చలియే ఇస్ ఘంటే కి అప్డేట్ కి షురువాత్ కర్తే హై ఔర్ సబ్సే పహలే బాత్ కర్తే హై టేబుల్ టెనిస్ కి, జహాన్ మానుష్ షాహ్ నే టేబుల్ టెనిస్ మే శాందార్ ప్రదర్శన్ కర్తే హువే ఈరాన్ కే బెంజామిన్ ఫరాజీ కో సీధే 4 గేమో మే 4-0 సే హరాకర్ తీసరే దౌర్ మే జగహ్ బనా లీ హై. మానుష్ నే ముకాబలే కి షురువాత్ దమదార్ అందాజ్ మే కి ఔర్ పహలా గేమ్ 11-9 సే అప్నే నామ్ కర్ లియా. ఉస్కే బాద్ लय बरकरार रखते हुए दूसरे गेम में 11-6, तीसरे गेम में 11-6 और चौथे गेम में 11-5 से जीत दर्ज की. लगातार 4 गेम जीतकर मानुष शाह ने मुकाबले पर पूरी तरह से अपना दबदबा बनाए रखा और अगले दौर में जगह बना ली है.
2: जी थैंक यू सो मच शाहिद. और अगला अपडेट हम लेकर आ रहे हैं आपके लिए कबड्डी की दुनिया से, जहां वुमेन एंड मेन बोथ ऑफ देम हैव गिवन रीजन फॉर द इंडियंस टू नाउ स्टैंड प्राउड, बिकॉज महिला के कबड्डी मुकाबले में हमने देखा भारत ने नेपाल को सेमीफाइनल मुकाबले में बड़ी आसानी और कन्विंसिंग तरीके से 48-24 से हरा कर फाइनल्स में अपनी जगह बना ली है. वहीं पर अगर मेंस सेमीफाइनल की बात करें तो भारतीय मेंस कबड्डी टीम ने भी अपना मुकाबला आसानी से जीत लिया.

మీరు ఇంతవరకు చిత్రగీతం విన్నారు 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సిబి జగన్నాథాచార్యులు గానం చేసిన లలిత గీతాలు వింటారు.

మీరింతకు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సివి జగన్నాథాచార్యులు గానం చేసిన లలిత గీతాలు విన్నారు. మరికొద్ది క్షణాల్లో చిత్రగీతాలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక వార్తల వివరాలు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు దెబ్బతిన్న వ్యవసాయ ఉద్యాన పంటలపై తక్షణమే క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంట నష్టం, తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక మత్స్యశాఖల ఉన్నతాధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టాల వివరాల నమోదు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు రైతులకు అందుబాటులో ఉండి పంటల రక్షణకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని ఆదేశించారు. పొలాల్లో నిలిచిన నీటిని తొలగించడంతో పాటు అధిక తేమ వల్ల పంటలకు మరింత నష్టం జరగకుండా రైతులకు సూచనలు ఇవ్వాలని చెప్పారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలు

0: కు మరింత చేరువ చేస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ వద్ద సంచార ఆరోగ్య రథాల్లో ల్యాబ్ సేవలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రజలకు వారి ప్రాంతాల్లోనే అవసరమైన వైద్య పరీక్షలు, ఆరోగ్య సేవలు అందించేందుకు సంచార ఆరోగ్య రథాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: ఈ మొబైల్ మెడికల్ యూనిట్లని ఇవాళ అత్యాధునిక ఆసుపత్రిలాగా మార్చడం జరిగింది. ఇవాళ అత్యాధునిక బ్లడ్ గ్రూపింగ్ తో కలిపి 42 రకాల పరీక్షల్ని నిర్వహించడానికి ఫుల్లీ ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్ తో గ్రామాలకు వెళ్లడం జరుగుతుంది. ప్రతి కుటుంబం తలుపు దగ్గరికి వెళ్లి 3,000 నుంచి 5,000 రూపాయలు విలువ చేసే అనేక రకాల పరీక్షల్ని ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. 48 గంటల లోపల ఏ గ్రామంలో ఎక్కడ పరీక్షలు నిర్వహించినా ఈ ఆభా రిజిస్ట్రేషన్ కారణంగా ఆ వ్యక్తి ఎవరైతే పరీక్షలు చేసుకున్నారో వారికి ఒక వాట్సాప్ రావడం, దాంట్లో పరీక్ష ఫలితాలను కూడా పంపడం జరుగుతుంది.
0: పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సమాజ సేవలో ముందుండాలని రాష్ట రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీసు శిక్షణా కేంద్రంలో ఈరోజు జరిగిన ప్యాసింగ్ అవుట్ పరేడ్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు పోలీసు ఉద్యోగాన్ని బాధ్యతగా భావించి ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఖరీఫ్ పంట ధాన్యం సేకరణ కోసం రాష్ట వ్యాప్తంగా 2,619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక కార్యశాలలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఖరీఫ్లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పంట కళాల వద్ద నుంచి ధాన్యం సేకరణ రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం 1967 టోల్ ఫ్రీ నంబర్తో పాటు జిల్లా స్థాయిలో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఎగువన ఒడిశా నుంచి వస్తున్న వరదతో శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బహుదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గొట్ట బ్యారేజ్ నారాయణపురం ఆనకట్ల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకోవాలని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో తయారీ ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25 ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. మేక్ ఇన్ ఇండియా 2.0 కింద ప్రస్తుతం 15 తయారీ, 12 సేవా రంగాలు కలిపి మొత్తం 27 రంగాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 13 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. ఇదే సమయంలో దేశీయ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్ల రూపాయలకు పెరిగింది. తయారీ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు దేశీయ నైపుణ్యాలు, ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
2: చిప్ సే షిప్ తక్ భారత్ మే బనానా చాహతే హై. ఆప్ సభీ జాంతే హై, ఆజ్ సర్కార్ మేక్ ఇన్ ఇండియా పర్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్ కితనా బల్ దే రహీ ఔర్ ఇసలియే ఆప్కీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కే లియే హమ్ లగాతార్ కామ్ కర్ రహే హై. వ్యాపార్ కారోబార్ మే హోనే వాలీ జిన్ ఛోటీ ఛోటీ గల్తియో పర్ ఆప్కే ఖిలాఫ్ కేస్ హోతా థా.
0: కృష్ణా జిల్లా ముక్త్యాల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 168 కిలోమీటర్ల మేర జలమార్గం నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసిందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ విజయవాడ అమరావతి మీదుగా సుమారు 1,700 కోట్ల రూపాయలు

0: రూపాయలతో కూడిన ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ అంతర్గత జలమార్గాల అథారిటీ ప్రతిపాదించిందని చెప్పారు. ఈ జలమార్గం అందుబాటులోకి వస్తే ఏటా 50 లక్షల టన్నుల మేర సరుకు రవాణా రోడ్డు మార్గం నుంచి జలమార్గానికి మళ్లే అవకాశముందని, సుమారు 15,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు కార్గో రవాణా సేవలు మరింత సులభతరం కానున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రైతు సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన కిసాన్ మేళా 2026లో భాగంగా రైతులు శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్దతులపై రైతు సేవా కేంద్రాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేసి అధిక రాబడి పొందే జొన్న, సజ్జ, మినుము, పెసర, కొర్రలు, రాగులు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులు దృష్టి సారించాలని మంత్రి కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ సాయంకాలం వరకు పంపవచ్చు. దేశంలోని పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అంత్యోదయ దివస్ నిర్వహిస్తోంది. సమాజంలోని అణగారిన బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన అంత్యోదయ దివస్ నిర్వహిస్తున్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1916 సంవత్సరం సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని ఫరేహ్ పట్టణం సమీపంలోని చంద్రభాన్ గ్రామంలో జన్మించారు. సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకున్న ఆయన ఆలోచనలను స్మరించుకుంటూ ఈ అంత్యోదయ దివస్ ను ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం రాష్ట వ్యాప్తంగా 2,619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: गेम्स अपडेट्स विंटारू.
2: सबसे पहला अपडेट आपको देने वाले हैं टेबल टेनिस की दुनिया में, जहां वुमेन्स डबल्स के हमने आज मुकाबले देखे, लेकिन उसमें कुछ खास अच्छी खबरें नहीं है मेरे पास आप सबको देने के लिए, क्योंकि वुमेन्स डबल्स का जो पहला मुकाबला हुआ उसमें श्रीजा अकुला और सिंड्रेला दास डिड ट्राई टू पुट अप अ फाइट अगेंस्ट मैन कुआई एंड वांग मान्यू, बट अल्टीमेटली देयर अपोनेंट्स वर जस्ट टू गुड फॉर देम एंड एज अ रिजल्ट श्रीजा अकुला और उनके साथ साथ सिंड्रेला दास लॉस्ट द गेम 3-0. मतलब बहुत ही डोमिनेटिंग और कॉन्फिडेंट जीत सामने से उनके अपोनेंट्स ने आज श्रीजा अकुला और सिंड्रेला दास के ऊपर हासिल करी. दूसरी तरफ यशस्विनी घोरपड़े एंड दिया चितले लॉस्ट 0-3 टू चाइनाज वाई चेन एंड शुहान फैन. द इंडियन पेयर वेंट डाउन 7-11, 5-11, 8-11 विद द चाइनीज डुओ टेकिंग कंट्रोल अर्ली इन द थर्ड game and opening up an 8-11 lead before India tried to fight back, but it was just too late. Aur din ki shuruaat mein humne dekha tha ki kaise Manush Shah also got the job done against Iran's Benjamin Faraji, sealing a convincing 4-0 victory. That was a good news that came around in table tennis. Aur uske sath sath, lekin uske baad aur koi good news humne mili nahi thi. We had the mixed doubles pair of Manav and Manush, who lost to Harimoto and Shinozuka of Japan. Then Yashaswini Ghorpade defeated Hen Zaza to reach the round of 16 in Asian Games. And the other thing was that Harmeet and Yashaswini were knocked out in the mixed doubles quarterfinals. Big news that came in was that Jia Chitale and Manush Shah have stormed into the mixed doubles semi-finals, jiska mukabla ab kal hoga hopefully. And yahan par umeed kar sakte hain ki Bharat ko shayad एक पदक अपने नाम मिले, लेकिन इट्स गोइंग टू बी स्टिल टू अर्ली।

0: కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా,
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: పర్సనల్ లోన్ ఆఫర్
6: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
5: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
6: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
7: నీ ఫోన్ లో జస్ట్ నెంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
6: మరి ఏం చేయాలి?
7: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎండి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
6: దీని వల్ల అందరికి స్పామ్ తగ్గుతుందా?
7: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎండి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
8: వనితవాణి కార్యక్రమంలో ముందుగా వినండి.
9: వనితవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితవాణి కార్యక్రమంలో పిల్లల్లో మానసిక వికాసాన్ని పెంపొందించడం ఎలా, ఈ అంశం గురించి శ్రీమతి బిఎస్ఎన్కే కళ్యాణి గారి ప్రసంగం వినండి.
10: ఈ అంశం గురించి ప్రస్తావించే ముందుగా ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక శిల్పి 2 రాళ్లను తీసుకున్నాడు. ఒక రాయిని ఎంతో ఓర్పుతో చెక్కి అందమైన దేవతా విగ్రహంగా తీర్చిదిద్దాడు. మరొక రాయి శిల్పి ఉలి దెబ్బలకు తాళలేకపోయింది. ఆ దేవతా విగ్రహం ముందు కొబ్బరికాయలు కొట్టడానికి వినియోగించబడింది. ఇప్పుడు ఓర్పుతో ఉలి దెబ్బలకు లొంగిన రాయి నమస్కరించబడుతోంది, పూజించబడుతోంది. ఉలి దెబ్బలకు తాళని శిల రోజూ కొబ్బరికాయల దెబ్బలు భరించవలసి వస్తుంది. ఇది గమనించారా? పిల్లలలో మానసిక వికాసం పెంపొందించడంలో కుటుంబం మరియు పాఠశాలల పాత్ర ఆ శిల్పి వంటిదే. చక్కని దిశానిర్దేశం చేయగలిగితే ప్రతి పిల్లవాడు మంచి శిల్పంగా మలచబడతాడు. మానసిక వికాసం అంటే ఏమిటి? పిల్లల్లో ఆలోచించే శక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, భావోద్వేగాలను నియంత్రించుకోగల నేర్పు, సృజనాత్మకత, జ్ఞాపక శక్తి, సామాజిక నైపుణ్యాలు క్రమంగా అభివృద్ధి చెందటమే మానసిక వికాసం. మరి పిల్లల్లో మానసిక వికాసం సక్రమంగా జరగటానికి కుటుంబం నుంచి ఎటువంటి తోడ్పాటు అవసరం? నేటి సమాజంలో అది లభిస్తోందా అనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. పిల్లలకు కుటుంబమే మొదటి పాఠశాల, తల్లిదండ్రులే మొదటి గురువులు. కుటుంబంలో పిల్లలు ప్రేమను, భద్రతను, నమ్మకాన్ని పొందుతారు. అది తమలో నింపుకుంటారు. 2-3 దశాబ్దాల క్రితం వరకు మనం ఉమ్మడి కుటుంబాలను కలిగి ఉండేవాళ్ళం. పిల్లల పెంపకంలో తాతయ్య, నానమ్మలు, మేనత్తలు, పిన్నమ్మలు, పినతండ్రులు కూడా భాగస్వామ్యం వహించేవారు. నేటి మారిన ఆర్థిక, సామాజిక పరిస్థితుల రీత్యా సమాజంలో ఇప్పుడు 95% చిన్న కుటుంబాలుగానే మనుతున్నాయి. అవసరాలకు అనుగుణంగా తల్లిదండ్రులిద్దరూ సంపాదన వేటలో నిమగ్నులై ఉంటున్నారు. పిల్లల ఎదుగుదలకై అవసరమైన శారీరక ఆరోగ్యం పట్ల అంతో ఇంతో శ్రద్ధ పెడుతున్నారు. సమాజంలో తమ స్థాయిని పెంచుకోవటానికై ఆసక్తిని చూపిస్తున్నారు. కానీ అతి ముఖ్యమైన పిల్లల వ్యక్తిత్వ నిర్మాణం చేయటంలో ఏ చిన్న ప్రయత్నమూ జరగటం లేదు. ఆశ్చర్యంగా ఉంది కదూ? తల్లిదండ్రులు పిల్లలతో కొంత సమయం గడపాలి. మరి అలా గడపగలుగుతున్నామా? ప్రతిరోజు వారితో మనస్ఫూర్తిగా మాట్లాడాలి. వారి పట్ల తమకున్న ప్రేమను, వారి భవిష్యత్ పట్ల తమకు గల ఆలోచనలను, కుటుంబ ఆర్థిక పరిస్థితుల మెరుగుదల, సర్దుబాటుల గురించిన ప్రాథమిక అవగాహనను పిల్లలతో ప్రతి తల్లి, తండ్రి కనీస స్థాయిలో పంచుకోవాలి. అలాగే ఆ పిల్లలకు గల పరిమితులను కూడా సూటిగాను, అర్థమయ్యే విధంగాను నచ్చచెప్పాలి. కుటుంబం యొక్క ఆర్థిక క్రమశిక్షణలో

పిల్లలను కూడా భాగస్వాములను చేయాలి. తల్లిదండ్రులు పిల్లల ఎదురుగా ప్రవర్తించే తీరు వారి భవిష్యత్పై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. వారిరువురు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే గౌరవము, సమన్వయంతో కూడిన భావ ప్రకటన, సర్దుబాటు, సహానుభూతి వంటివి పిల్లలలో ఒక మంచి మానసిక ప్రవృత్తిగా ముద్రితమవుతుంది. అతి సాధారణ చిన్న చిన్న భావ ప్రకటనలే అయినప్పటికీ ఈ క్రింద నేను ఉదహరించబోయే కొన్ని మాటలు కుటుంబంలోని పిల్లలపై తమదైన గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. నాన్నకిష్టమని ఈ కూర వండాను కన్నా ఆయన వచ్చాక కలిసి భోంచేద్దామా అంటుంది అమ్మ. ఈ నెల కరెంటు బిల్ ఎక్కువ వచ్చింది, ఎక్కడ అనవసరంగా లైట్లు ఫ్యాన్లు తిరుగుతున్నా గమనించి స్విచ్ ఆపేద్దాం సరేనా అంటారు నాన్న. అమ్మ తెలివితేటల అమోఘం బుజ్జి ఉన్న కొంత సంపాదనలోనే మన కుటుంబ అవసరాలు తీర్చుతూ మీ చదువుల కోసం పొదుపు చేస్తోంది అంటూ కితాబిస్తారు తాతయ్యో నానమ్మో. మీరు చక్కగా చదువుకుని మంచివారని పేరు తెచ్చుకుంటే మన బంధువులలో చక్కని గుర్తింపు వస్తుంది అంటారు పిన్నమ్మ, పినతండ్రి, మేనత్తలు. ఈ పండుగకి తాతయ్య నానమ్మలకు బట్టలు కొందాం, మనం ఇంకోసారి కొనుక్కోవచ్చు సరేనా అంటారు తల్లిదండ్రులు. చూడండి ఎంత చక్కగా ఈ చిన్ని చిన్ని మాటలు కుటుంబం మీద, కుటుంబంలో ఉన్న పిల్లల మీద తమ ప్రభావాన్ని చూపిస్తాయో. ఇలా మనం పిల్లలతో మంచి విషయాలు ప్రస్తావిస్తూ ఉంటే ఇతరుల ఇష్టాలను గుర్తించి గౌరవించడం, ఆర్థిక క్రమశిక్షణకై తగిన ప్రణాళికలు వేసుకోవటం, కుటుంబ యాజమాన్యంలో తల్లిదండ్రుల సర్దుబాటు విధానాలు, పిల్లల ప్రవర్తనా రీతులకు మార్గదర్శనం చేయటం, కుటుంబంలోని పెద్దల పట్ల చూపించవలసిన ఆదరం వంటి మంచి లక్షణాలు ఎవరూ చెప్పనక్కర్లేకుండానే పిల్లల్లో వాటంతట అవే అలవాటుగా మారిపోతాయి. అలా కాక తల్లిదండ్రులు ఒకరినొకరు పిల్లల ఎదుట చులకన చేసుకున్నా, పెద్దలను అగౌరవపరిచినా పిల్లలు కూడా భవిష్యత్తులో సంకుచిత మనస్కులవుతారు, సమాజానికి చేటు చేస్తారు. అలాగే నేటి సమాజంలో మరి ముఖ్యంగా తల్లిదండ్రులలో పెరిగిన మరొక విపరీత ధోరణి పిల్లలను ఇతరులతో పోల్చడం. ఒకరిద్దరు సంతానమే కావటం, తల్లిదండ్రులు వారిపై తమ ఆశలను పూర్తిగా రుద్దటం, తమ ఆర్థిక స్థాయిని మించి సదరు పాఠశాలల్లో లక్షల రూపాయల ఫీజులు కట్టడం, ఇటువంటి పరిణామాలతో చదువులో పిల్లల అతి చిన్న వైఫల్యాలను కూడా పెద్దవిగా ఊహించుకుని పిల్లలకు ఇక జీవితంలో అదే ఆఖరు ప్రయత్నం, చావో రేవో అన్న భావనను పెంచి వారిలో కుంగుబాటుకు, ఆత్మహత్యాయత్నాలకు తల్లిదండ్రులే కారణమవుతున్నారు. పిల్లల్లో మానసిక వికాసం పెంపొందించడంలో కుటుంబం యొక్క ముఖ్య పాత్ర ప్రేమను పంచడము, భద్రత కల్పించడము, నమ్మకం పెంచడము అయినప్పుడు ఆ పసికందుల జీవితమే చదువులో ర్యాంకులు, ఏడంకెల జీతాలు, పెద్ద హోదాలు అని భావించేంత భారాన్ని మోపటం ఎంతవరకు న్యాయం? వారి మనసు ఎంతటి ఘర్షణకు లోనవుతుంది ఒక్కసారి ఆలోచిద్దామా? అత్యున్నత విద్యా సంస్థలలో చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకుని హోదాను, పెద్ద జీతాన్ని పొందుతూ కూడా తమ జీవితపు మిగిలిన పార్శ్వంలో ప్రేమ, వైవాహిక జీవితం, సామాజిక సర్దుబాటు వంటి వ్యవహారాల్లో సరైన అంచనాలు లేక వ్యాకులత చెందుతున్నారు 12% కన్నా అధికంగా ఉన్న కొంతమంది యువత. వారిలో ఎక్కువ మంది అర్ధాంతరంగా తను చాలించేవారే అని ఈ గణాంకాలు చెబుతున్నాయి. మానసిక వికాసం కోసం అత్యంత అవసరమైన సమస్యలను పరిష్కరించుకునే నైపుణ్యము పైన ఉదహరించిన యువతలో ఏమైనట్లు? లక్షల ఫీజులతో, రెప్ప వాల్చకుండా చదివిన చదువులతో పిల్లలలో మానసిక వికాసం కలగదు. అది కేవలం అనుభవాలు, అనుభూతుల ద్వారానే సాధ్యమవుతుంది. నడక నేర్చుకునే దశలో పిల్లవాడు పడుతూ లేస్తూ ఎత్తుపల్లాలను అంచనా వేసుకోగల, తమను తాము సమన్వయించుకోగల సామర్థ్యాన్ని క్రమంగా పొంది వేగంగా పరిగెత్తే స్థాయికి చేరినట్లుగానే, అవును అచ్చంగా అలాగే, ఆ అనుభవాలు కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో వారి సహకారంతో జరిగినప్పుడు ఆ బిడ్డల మనసు అందంగా వికసిస్తుంది. వారి సంస్కారం హిమాలయ శిఖరాలంత మహోన్నతంగా తీర్చిదిద్దబడుతుంది.

బాలలుగానే పతాక స్థాయిలో గుర్తింపు పొంది ఆయా రంగాల్లో మేటి అనిపించుకున్న వైభవ్ సూర్యవంశ్, ప్రజ్ఞానంద, గుకేష్ వంటి వారి ఉన్నతికి కారణమైన ఆయా వ్యక్తుల కుటుంబ నేపథ్యం, వారి సర్దుబాట్లు, ఎదుగుదలలో కుటుంబ తోడ్పాటు వంటి విషయాలను పిల్లలకు సోదాహరణంగా తెలియచేయవలసిందే. అటువంటి వారి అడుగుజాడల్లో నడవగల సత్తాను ప్రతి బాలబాలికలలోనూ తల్లిదండ్రులు సమీకరించవలసిందే. అందుకే పిల్లలను ఇతరులతో పోల్చకూడదు. ప్రతి బిడ్డలో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుంది, దానిని గుర్తించి ప్రోత్సహించాలి. ఇది వినండి మరి, కప్పను చిరుతలా పరిగెత్తలేకపోతున్నావని, చిరుతను చిలుకలా ఎగరలేకపోతున్నావని, చిలుకను చేపలా ఈదలేకపోతున్నావని పోల్చడం ఎంతవరకు న్యాయం? సరిగ్గా మన సమాజంలో పిల్లల పట్ల జరుగుతున్నది కూడా ఇదే. ఆ అర్థం లేని జిమ్మిక్కులు ఇంతటితో ఆపేద్దాం. పిల్లల్లోని యథార్థ శక్తిని, ఆసక్తిని గమనించి ప్రోత్సహిద్దాం. ప్రతిరోజు కథలు చెప్పడం, పుస్తకాలు చదివించడం, ప్రకృతిని ప్రేమించడం, పరిచయం చేయడం, చిన్న చిన్న బాధ్యతలు అప్పగించడం వల్ల పిల్లల్లో ఆలోచనాశక్తి, బాధ్యత పెరుగుతాయి. ఉదాహరణకు ఏదైనా దగ్గరలోని పండుగ, అది దీపావళి, వినాయక చవితి, రంజాన్ లేదా క్రిస్మస్, ఏ పండుగ నిర్వహణకైనా ఖర్చుని ఊహించి చెప్పమని పిల్లలను అడిగి ఆ కుటుంబ వ్యయం అంచనా వేయడంలో అవసరమైన అంశాలు జోడించి ఆ డబ్బులు పిల్లల ద్వారా ఖర్చు పెట్టించి పండుగ నిర్వహించినప్పుడు పిల్లలకి అందులోని అవసరాలు, నిధుల నిర్వహణ, వ్యయ సర్దుబాట్లు గురించిన అవగాహన అలవోకగా కలుగుతుంది. పిండి వంటకాలు, ఇతర వస్తువులను వృధా చేయకుండా ఉపయోగించడం కూడా నేర్చుకుంటారు. అసలే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైన ఈ రోజుల్లో కుటుంబ సభ్యుల పై విధమైన తోడ్పాటు పిల్లలను మొబైల్ ఫోన్లు, టెలివిజన్ల వినియోగానికి దూరంగా ఉంచుతుంది. ఇంకా వారిని భవిష్యత్ ప్రణాళిక రచనలో మరింత చురుకుగాను, ఆత్మవిశ్వాసంతో మెలిగేలాగాను రూపుదిద్దుతుంది. మొక్కల పెంపకం, వీధి జంతువులకు ఆహారం, నీరు అందించడం, ఇంటి చెత్తబుట్టల నిర్వహణ వంటి చిన్న చిన్న వ్యాపకాలు, అలవాట్లు, బాధ్యతలు పిల్లలకు అలవాటు చేస్తే వారికి పర్యావరణం పట్ల అవగాహన, సాటి జీవుల పట్ల సహానుభూతి సహజంగానే అలవడతాయి. కుటుంబ సభ్యులుగా ఈ సునిశ్చిత అంశాల నిర్వహణ రేపటి పౌరులను, సమాజాన్ని తీర్చిదిద్దడంలో ఎంతగానో సహాయపడుతుందని తెలుసుకుందాం. ఆ దిశగా అందరం అడుగులు వేద్దాం. పిల్లల జీవితంలో రెండవ ఇల్లు పాఠశాల. అందుకే ఇప్పుడు పిల్లల మానసిక వికాసం కలిగించడంలో పాఠశాల పాత్ర ఎంత ఉందో తెలుసుకుందాం. రోజులో ఎక్కువ సమయం పిల్లలు గడిపేది పాఠశాలలోనే. ఆ విషయం గుర్తిరిగి ఉన్నది కాబట్టే భారతీయ సమాజంలో అనాదిగా గురుకులాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కుటుంబ పరిస్థితుల ప్రభావం పిల్లల మీద లేకుండా విద్యార్జనకై విద్యార్థులంతా గురుకులాలలో బాల్యంలోనే ప్రవేశించి ఒక కుటుంబంగా మెలిగి విద్యార్జనతో పాటు తగిన వ్యక్తిత్వ నిర్మాణాన్ని కూడా పొంది సలక్షణ లక్షణులై మంచి పౌరులుగా గురువు ఆమోదము, ఆశీస్సులతో తగిన వృత్తిని ఎంచుకుని యుక్త వయస్కులు, యుక్త మనస్కులుగా సమాజానికి అందించబడేవారు. కానీ ఇప్పుడు సమాజంలో పరిస్థితులు మారాయి, వ్యక్తుల ప్రాధాన్యాలు మారాయి. ఆర్థిక సుస్థిరత, సమాజంలో స్థాయి ఉన్నతి మాత్రమే లక్ష్యాలుగా నేటి పాఠశాలల బోధనలు పరిమితమయ్యాయి. ఇంకా చెప్పాలంటే తాత్కాలిక కీర్తి ప్రతిష్టలకై ర్యాంకుల వేటలో దిగజారుడుతనాన్ని, మోసం, అధర్మం నిర్లజ్జగా చేయడాన్ని నేటి సమాజంలోని వివిధ యాజమాన్యాల పాఠశాలలు వాటి మధ్య ఉన్న పోటీలో యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్నాయి. ఇంకా పిల్లల్లో మానసిక వికాసాన్ని పెంపొందించడానికి వారి కాలక్రమ పట్టికలో చోటేది? అసాధ్యం కదా. పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థులను తమ సందేహాలు స్వేచ్ఛగా వెలిబుచ్చేందుకు తగిన వాతావరణం

0: కల్పించాలి. ప్రశ్నించడం వల్లే విజ్ఞానం పెరుగుతుంది, పిల్లల్లో నేర్చుకోవాలన్న కుతూహలం కూడా కలుగుతుంది. ఆటలు, సంగీతం, చిత్రలేఖనం, నృత్యం, నాటకం, శాస్త్రీయ ప్రదర్శనలు, వక్తృత్వ పోటీలు వంటి కార్యక్రమాలు పిల్లల్లో సృజనాత్మకతను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కాలక్రమ పట్టికలో వాటికి చోటు కల్పించడం పాఠశాల నిర్వాహకుల కనీస బాధ్యత. ప్రతి విద్యార్థిని సమానంగా గౌరవించి, ఆదరించి, వారి బలాలను గుర్తించి అభినందించాలి. కేవలం ఉపాధ్యాయుల వల్ల జరిగే ఈ చిన్న తప్పిదాలే అంటే పక్షపాత వైఖరి, అతి ప్రాముఖ్యత, అతిక్రమశిక్షణ వంటివే సమాజంలో చీడపురుగుల వంటి వ్యక్తులను అంకురింపచేస్తాయి. అందుకే అంటారు, ఒక వైద్యుని తప్పిదం ఒక మనిషి ప్రాణం తీస్తుంది, ఒక ఇంజనీర్ తప్పిదం ఒక వంతెనను లేదా ఇంటిని నేలమట్టం చేస్తుంది, కానీ ఒక ఉపాధ్యాయుని తప్పిదం ఒక తరాన్ని నాశనం చేస్తుంది అని. అంటే పిల్లల్లో మానసిక వికాసం పెంపొందించడానికి, వ్యక్తిత్వ నిర్మాణం చేయటానికి ఉపాధ్యాయుల ప్రాముఖ్యత ఎంత ఉందో గమనించి వ్యవహరించాలి. తప్పు చేసినప్పుడు పిల్లవాడిని శిక్షించడం కంటే కారణం తెలుసుకుని మార్గనిర్దేశనం చేయటం మరింత అవసరం. అది ప్రతి ఉపాధ్యాయుని ప్రాథమిక బాధ్యత. ఒక పక్షి ఎగరటానికి రెండు రెక్కలకు సమాన బలం, సమన్వయం ఎలా అవసరమో, పిల్లల్లో మానసిక వికాసం కలిగించడానికి కుటుంబం మరియు పాఠశాలల సమన్వయం అంతే అవసరం. మన భారతీయ సంస్కృతిలో ఒక గొప్ప సూక్తి ఉంది, విద్యా దదాతి వినయం, వినయాత్ యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తత సుఖం. దీని అర్థం ఏమంటే, విద్య వినయాన్ని ఇస్తుంది, వినయం వలన అర్హత, అర్హత వలన సంపద, సంపద వలన ధర్మము, ధర్మం వలన నిజమైన సుఖము ప్రాప్తిస్తుంది అని. అందువలన మనమంతా పిల్లలకు కేవలం పుస్తక విద్యనే కాక విలువలతో కూడిన జీవిత విద్యను కూడా అందిద్దాం, వారిలో మానసిక వికాసాన్ని పరిపుష్టం చేద్దాం.
1: కార్యక్రమంలో మీరింతవరకు పిల్లల్లో మానసిక వికాసాన్ని పెంపొందించడం ఎలా ఈ అంశం గురించి శ్రీమతి బిఎస్ఎన్కే కళ్యాణి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కరివేపాకులోని ఔషధ గుణాల గురించి విశేషాలు వింటారు.
2: కరివేపాకు, దీని ఆకులు చిన్నగా ఉన్నప్పటికీ ఇది ఆరోగ్యపరంగా కానివ్వండి, అందం పరంగా కానియండి, ఎంతో మేలు చేస్తుంది. అసలు కరివేపాకు లేనిదే భారతీయ వంటకం పూర్తి కాదు అని చెప్పాలి. కానీ కూరల్లో కరివేపాకు వచ్చినప్పుడు మాత్రం దాని కేవలం కరివేపాకే కదా అని తీసి పక్కన పెడుతుంటాము. మాటల సందర్భంలో కూడా కూరల్లో కరివేపాకులాగా తీసి పడేయకు అనే సామెత ఉపయోగిస్తూ ఉంటాము. కరివేపాకు మంచిది అని మనందరికీ తెలుసు, కానీ ఇష్టం లేకో లేదా అలవాట్లో పొరపాటో కరివేపాకును తినకపోవడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. కానీ దీనివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మటుకు చక్కగా నమిలి తినేస్తారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. కరివేపాకులో కార్బోహైడ్రేట్స్, పీచు, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈలు సమృద్ధిగా ఉండేటటువంటి ఈ కరివేపాకు ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా మేలు చేస్తుంది. జుట్టు రాలకుండా ఉండాలన్నా, చర్మం కాంతివంతంగా మెరవాలన్నా కరివేపాకును తినడం ప్రారంభించాల్సిందే. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఇనుము, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండేటటువంటి ఈ ఆకును రోజూ మనం తినే పదార్థాల్లో ఏదో ఒక దానితో కలిపి తీసుకుంటే రక్తహీనతను దూరంగా ఉంచుతుంది. శరీరంలో అధిక క్రొవ్వును తగ్గించే గుణం ఈ ఆకులో ఉంది కాబట్టి అది శరీర బరువు పెరగకుండా నియంత్రిస్తుంది. ఇక ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మేలు చేసే కొలెస్ట్రాల్ని పెంచుతుంది. దీనివల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఇది జన్యుపరంగా లేదా స్థూలకాయం కారణంగా, లేకపోతే మరి ఏ ఇతర కారణాల ద్వారానైనా వచ్చే మధుమేహాన్ని ఈ కరివేపాకు అదుపులో ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు సమతూకంలో ఉండాలంటే కొన్ని రోజులు ఉదయం పూట అందులో

0: పరకడుపున నాలుగు లేదా ఐదు లేత కరివేపాకు ఆకుల్ని నమిలి తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఈ ఆకులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని పెరగకుండా ఈ కరివేపాకు కాపాడుతుంది. పిల్లలు ముఖ్యంగా కూరల్లో కరివేపాకు వస్తే పక్కన పెడుతూ ఉంటారు. పిల్లలే కాదండి, కొంతమంది పెద్దలు కూడా అదే పని చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ కరివేపాకుని పొడిలా చేసి అన్నం మొదటి ముద్దలో నెయ్యి ఈ కరివేపాకు పొడి వేసి పెడితే జీర్ణక్రియ పనితీరు బాగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కరివేపాకును మనం చేసుకునే ప్రతి పచ్చళ్ళలో పోపులో పెట్టుకుంటాము, అలాగే పచ్చడి రుబ్బేటప్పుడు ఈ కరివేపాకును కూడా వేసి రుబ్బినట్లయితే దాని రుచి మరింత పెరుగుతుంది. ఇక సౌందర్య పరంగా చూసినట్లయితే కరివేపాకును వేసి కాచిన నూనెని తలకి కనుక మర్దన చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతేకాకుండా జుట్టు తెల్లబడటం తగ్గి కురులు నల్లదనాన్ని సంతరించుకుంటాయి. ఇక ఈ కరివేపాకును ముద్దలా చేసుకుని తలకు పట్టించి ఒక అరగంట అయ్యాక తలస్నానం చేసినట్లయితే జుట్టు బాగా పెరుగుతుంది. ఈ విధంగా రుచికే కాదు ఆరోగ్యానికి సౌందర్యానికి ఎంతో మేలు చేసేటటువంటి కరివేపాకుని ఏదో ఒక రూపంలో తినడం మాత్రం మర్చిపోకండి.
1: కార్యక్రమంలో మీరింతవరకు కరివేపాకులోని ఔషధ గుణాల గురించి విశేషాలు విన్నారు. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట బొమ్మరిల్లు. ఈ చిత్రానికి జీన్స్ శ్రీనివాస్, గోపిక, పూర్ణిమ ఆలపించారు. భాస్కర్ భట్ల రవికుమార్ గీతానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

వినబోతున్న పాట బంగారు బుల్లోడు. ఈ చిత్రానికి మనో చిత్ర మిన్ మిని ఆలపించారు. భువనచంద్ర గీతానికి రాజ్ కోటి సంగీతం అందించారు.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట భలే భలే మగాడివోయ్. ఈ చిత్రానికి కార్తీక్ బృందం ఆలపించారు. గోపీ సుందర్ సంగీత సారథ్యంలో రామజోగయ్య శాస్త్రి గీతం ఇది.

శ్రోతలు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. ఒక ప్రకటన. మన్ కీ బాత్ గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ముందుగా వినబోతున్న పాట బ్రహ్మ. చిత్రానికి కేజేఎస్ దాస్ చిత్రం ఆలపించారు. సంగీతం బప్పి లహరి.

తర్వాతి పాట భరత్ అనే నేను చిత్రానికి యాజ్ ఎన్ నైజర్ రీటా ఆలపించారు. రామజోగ శాస్త్రి గీతానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: Farm to City, only on Rainbow Krishnaveni FM 102.2.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. తీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట బాగున్నారా. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, దీపా నారాయణ్ ఆలపించారు. సంగీతం దేవా.

తర్వాతిపాట బావా బావమరిది. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించారు. వీటూరి గీతం ఇది. రాజ్ కోటి సంగీతం అందించారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. యువలయ కార్యక్రమంలో కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి బృందావనం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట ఇది. సంగీతం మాధవపేది సురేష్.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: వినబోతున్న పాట కలిసిందాం రా. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

మన్ కీ బాత్ గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. శ్రోతలు టీన్ టైం క్షమించాలి, యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట కొండవీటి దొంగ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించారు. సిరివెన్నెల గీతానికి సంగీతం ఇళయరాజా.

శ్రోతలు, యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించారు. వేటూరి గీతానికి కెఎం రాధాకృష్ణన్ సంగీతం అందించారు. కాంచనమాల కేబుల్ టీవీ చిత్రానికి.

0: Water City, only on Rainbow Krishnaveni FM 102.2.
1: శ్రోతలు ఇవలయ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. మరికొద్దిసేపట్లో 20వ ఆసియా క్రీడలు 2026 తాజా సమాచారం వింటారు.

వినబోతున్న పాట చాలా బాగుంది. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీతం ఆలపించారు. సిరివెన్నెల గీతానికి కోటి సంగీతం అందించారు.

సంధ్యా స్వస్తి శ్రీ చాంద్రవార ప్రమాదినామ సంవత్సర మాఘశుద్ధ పంచమి ఫిబ్రవరి 10వ తారీఖు గురువారం రేవతీ నక్షత్రయుక్త ధనుర్లగ్నం తెల్లవారుజామున 4:14 నిమిషములకు వివాహ

తర్వాతి పాట చంద్రలేఖ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. సిరివెన్నెల గీతానికి సందీప్ చోత్రా సంగీతం అందించారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట చిరుత. ఈ చిత్రానికి టిప్పు కైలాష్ ఖేర్ ఆలపించారు. సిరివెన్నెల గీతానికి సంగీతం మణిశర్మ.

చివరిగా వినబోతున్న పాట కూలీ నెంబర్ 1. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించారు. సిరివెన్నెల గీతానికి సంగీతం ఇళయరాజా.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి రుద్రనేత్ర. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వీటూరి గీతం, ఇళయరాజా సంగీతం.

0: रहलो।
1: వినబోతున్న పాట శివ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించారు. సిరివెన్నెల గీతానికి సంగీతం ఇళయరాజ.
2: హలో, రాంగ్ నంబర్.

0: 괜찮나?
1: Wrong number.
2: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట నాయకుడు. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. రాజశ్రీ రచన ఇది, సంగీతం ఇళయరాజా.

0: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా.
2: ఆఫీస్ జానే కి జల్దీ మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
3: ये आकाशवाणी है. अब आप विमलेंदु पांडे से समाचार सुनिए.
1: ऑफिस या घर से निकलते ही उफ, ये ट्रैफिक.
2: आकाशवाणी है ना,
4: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त.
2: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक.
1: शाम सुहानी हो,
5: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
2: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन,
1: आकाशवाणी है ना. चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
2: सफर में
1: आपके साथ
2: आकाशवाणी.

0: పర్సనల్ లోన్ ఆఫర్.
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్.
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఎలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట నిర్ణయం. ఈ చిత్రానికి మనోవేశ జానకి ఆలపించారు. వీటూరి గీతం ఇది, సంగీతం ఇళయరాజా.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. భారత వాతావరణ శాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం విశాఖపట్నం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. నిన్న దక్షిణ ఒడిశా మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదిలి బలహీనపడి ఈరోజు ఉదయం 5:30 దక్షిణ అంతర్గత ఒడిశా మరియు దానిని ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్పై కేంద్రీకృతమై ఉంది. ఇది మరింతగా ఉత్తర వాయువ్య దిశగా కదిలి ఈరోజు ఉదయం 8:30 దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అంతర్గత ఒడిశాపై సుమారు 20.9 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 82.4 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది ఒడిశాలోని నువాపడకు ఉత్తర వాయువ్యంగా, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు తూర్పు ఆగ్నేయంగా సుమారు 80 కిలోమీటర్ల దూరంలో, ఛత్తీస్గఢ్లోని చంపాకు దక్షిణ నైరుతిగా 130 కిలోమీటర్ల దూరంలో మరియు ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్కు దక్షిణంగా 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాబోయే 12 గంటల పాటు ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ అల్పపీడన తీవ్రతను కొనసాగించి ఆ తర్వాత 12 గంటల్లో బలహీనపడి స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. అనంతరం ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో 1 లేదా 2 చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు రాయలసీమలో అక్కడక్కడ గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచి గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశం ఉంది. వాతావరణ సూచన విన్నారు. శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట దొంగ దొంగ. ఈ చిత్రానికి సాహుల్ హమీద్ బృందం ఆలపించారు. రాజశ్రీ రచన ఇది. సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 5:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో 20వ ఆసియా క్రీడలు 2026 తాజా సమాచారం వింటారు.

తిరువతిపేట. ముద్దుల ప్రియుడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించారు. సంగీతం ఎంఎం కీరవాణి.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట బొంబాయి ప్రియుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ప్రతిమారావు ఆలపించారు. ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో సిరివెన్నెల గీతం ఇది.

0: మీరు విన్న అప్పాట రౌడీ అల్లుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించారు. సిరివెన్నెల గీతానికి సంగీతం బప్పిలహరి. శ్రోతలు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: to city only on Rainbow Krishnaveni FM 102.2.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 6 గంటలకు వస్తుంది. ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం. మరికొద్దిసేపట్లో

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రైతులకు న్యాయం చేయడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్లో వివిధ సంస్థల అధిపతులతో సమావేశమై రాష్టంలో పరిశ్రమల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. సంజీవని కార్యక్రమాన్ని వచ్చే జనవరి 1వ తేదీ నుండి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు అహ్మదాబాద్లో వెల్స్పన్ వరల్డ్ ఇండియా గ్రూప్ సీఈఓ నితిన్ జైన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ విశాఖలో వెల్స్పన్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయవలసిందిగా సంస్థను ఆహ్వానించారు. అలాగే కాకినాడలో టెక్స్టైల్స్, లాజిస్టిక్స్, డిఐ పైపుల తయారీ, పైప్ కోటింగ్ యూనిట్, గ్రీన్ అమ్మోనియా తయారీ యూనిట్లను ఏర్పాటుకు వీలుగా వెల్స్పన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వెల్స్పన్ సీఈఓ నితిన్ జైన్ మాట్లాడుతూ ప్రస్తుతం తమ సంస్థ రాష్టంలోని కర్నూలు, కడపలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును నిర్వహిస్తోందని, కాకినాడ, శ్రీకాకుళం గ్యాస్ పైప్ లైన్, రిలయన్స్ కేజీ D6 పైపుల కోసం సరఫరా చేస్తోందని తెలిపారు. మంత్రి లోకేష్ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలో ఈ రోజు నిర్వహించిన 2026-27 ఖరీఫ్ ధాన్యం సేకరణ రాష్ట్ర స్థాయి సన్నద్దత సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తమది సంపూర్ణ రైతు ప్రభుత్వమని, వారికి న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు రవాణా ఛార్జీలను వెంటనే చెల్లిస్తామని, గోనె సంచుల కొరత లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యమని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ధాన్యం సేకరణ అంచనాలు పెంచుతామని తెలిపారు. రాష్టంలో సమృద్దిగా 3 రోజుల పాటు వర్షాలు కురుస్తూ ఉండడంతో ధాన్యం దిగుబడి పెరిగే అవకాశముందన్నారు. వైద్య సేవలను అనుసంధానం చేసే సంజీవని కార్యక్రమాన్ని వచ్చే 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన ధర్మవరం నుంచి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన 71 ఆరోగ్య రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య రథాల్లో 41 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని, సాధారణంగా 3 నుంచి 5 వేల రూపాయల వరకు ఖర్చయ్యే పరీక్షలను కూడా ఉచితంగా అందిస్తామని తెలిపారు. డయాబెటీస్, రక్త పరీక్షలు, కిడ్నీ, కాలేయం తదితర పరీక్షలు ఇందులో ఉంటాయన్నారు. వ్యక్తిగత వైద్య వివరాలను డిజిటల్గా నమోదు చేసే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని, రక్తపోటు, రక్తంలో చక్కెర, రక్త గ్రూప్, తీసుకున్న చికిత్స, వాడుతున్న మందులు వంటి వివరాలు ఇందులో నమోదవుతాయని మంత్రి వివరిస్తూ,

రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా కేసానుపల్లి వద్ద జాతీయ రహదారి 167A రెండవ దశ నాలుగు వరుసల విస్తరణ పనులకు ఈ రోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 387 కోట్ల రూపాయలతో భూసేకరణ చేపట్టి రెండేళ్లలో జాతీయ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భూసేకరణకు

0: నుంచి రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. హైవే పూర్తయితే నరసరావుపేటలో ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయని, పరిసర ప్రాంతాల అభివృద్ది జరుగుతుందని తెలిపారు. అనంతరం పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, నక్కరికల్లు చిలకలూరిపేట రహదారి హైదరాబాద్ నుంచి చీరాల వరకు కనెక్టివిటీ కల్పిస్తూ 4 జిల్లాలను అనుసంధానిస్తుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న వ్యాపార యజమానులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం, వారిని అధిక వడ్డీల బారి నుంచి రక్షించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజన పీఎంఎంవై పథకాన్ని ఏప్రిల్ 8, 2015 ప్రారంభించింది. సూక్ష్మ చిన్న సంస్థలకు పూచీకత్తు లేని రుణాలను అందించడం ద్వారా వారికి నిధులు సమకూర్చడం, తయారీ, వాణిజ్యం, సేవలు, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఆదాయాన్నిచ్చే కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గడిచిన 11 సంవత్సరాల కాలంలో ఈ పథకం కింద 57.79 కోట్లకు పైగా రుణ ఖాతాల ద్వారా 40.07 లక్షల కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేయబడింది. అలాగే తొలిసారిగా పారిశ్రామికవేత్తలుగా మారిన 12 కోట్ల మందిని అధికారిక బ్యాంకింగ్ రంగంలోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా శిశు, కిషోర, తరుణ్, తరుణ్ ప్లస్ అనే 4 విభాగాల కింద రుణాలను పొందవచ్చు. మొత్తం రుణ లబ్దిదారులలో 60 నుండి 68% మంది ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలకు చేరువ కావడం ద్వారా మహిళా సాధికారత విషయంలో ఈ పథకం ఘన విజయం సాధించింది. పీఎం ముద్రా యోజన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో మాట్లాడుతూ,
1: ముద్రా యోజన బల దియా ఇస్సే మహిళాఓ సహిత్ ఉన్ వర్గో కో ఛోటే ఛోటే బిజినెస్ కే లియే లోన్ లేనా ఆసాన్ హువా. ఇన్ లోగో కే పాస్ బ్యాంకో కో దేనే కే లియే కోయి గారంటీ నహీ హోతీ. ఐసే మే సర్కార్ నే ఖుద్ ఉన్కీ గారంటీ లీ. ముద్రా యోజన సే అభీ తక్ 24 లక్షల కోట్ల రూపాయల సే అధిక్ కే లోన్ దియే జా చుకే హై.
0: మహిళల సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను చూపాల్సిన అవసరం ఉందని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. తెనాలి జేఎంజే మహిళా కళాశాలలో మహిళల మానసిక ఆరోగ్యంపై ఈ రోజు నిర్వహించిన 2 రోజుల జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కుటుంబం, విద్య, ఉద్యోగం, సామాజిక పరిస్థితులు వంటి వివిధ అంశాలు మహిళల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. మానసిక సమస్యలను దాచిపెట్టకుండా వాటిని గుర్తించి అవసరమైన సమయంలో నిపుణుల సహాయం తీసుకునేలా మహిళలకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి వివిధ అనుమతుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ అధికారులను ఆదేశించారు. నగరంలో ఈ రోజు జరిగిన జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ప్రోత్సాహం, పారిశ్రామికవేత్తల సమస్యలు, పెండింగ్ అనుమతులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చే దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని, ప్రభుత్వ ప్రాధాన్యత కలిగిన కంపెనీలు ప్రాజెక్టుల అనుమతుల విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు న్యాయం చేయడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విద్యా

0: పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. వికసిత భారతస్య సంకల్పాయ సర్వజన సహభాగితా అనతిక్రమణీయా ఇది సేవా సంకల్పాభియానే సేవాయాత్రిభిః సహ సంభాషణావధౌ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ప్రఖ్యాపితం. దీనదయాళ గ్రామీణ కౌశల్య యోజనయా 70,000 యువకానాం ప్రశిక్షణాయ ప్రశాసనేన వ్యధాయి నిర్ణయః. ఐబీఎస్ఏ మంచే పహల్గామ్ ఆక్రమణస్య తీవ్ర నిందా. ఆతంకవాదోన్మూలనాయ దృఢ సంకల్పశ్చ ప్రకటితః. గభీర అవపాతేన ఒడిశా ఆంధ్ర తెలంగాణా రాజ్యేషు అతివృష్ట్యా మహతీ క్షతిః ఆపాదితా. ఋతు విజ్ఞాన విభాగస్య ఉచ్చ సతర్కతా చ వర్తతే. అపి చ నాగోయా ఏషియాయి క్రీడాసు 10 మీటర్ ఎయిర్ పిస్తాల్ స్పర్ధాయాం భారతస్య కమలజీత్ సురుచి యుగ్మేన స్వర్ణ పదకం ప్రాసాధి. అథ వార్తాః విశదీకృత్య. సర్వేషాం సహభాగిత్వేన యోగదానేన చైవ వికసితం భారతం ఇతి సంకల్పః సిద్ధ్యేత్. సేవా సంకల్ప అభియానాంతర్గతం కాశీతః వడనగరం యావత్ ప్రస్థితాభిః సేవాయాత్రాభిః సహ ఆభాస్య సంవాదే ప్రధానమంత్రి మోదీ ఏతద్ ఉదఘోషయత్. వడనగరం మహ్యం జీవనస్య ఆధారభూతాన్ సంస్కారాన్ అయచ్చత్. కాశీ చ తేషు సంస్కారేషు సేవానురాగస్య అనంతాన్ వర్ణాన్ సమవయత్ ఇతి శ్రీమోదీ ప్రత్యపాదయత్. యువానః అపి అనేకైః సేవావర్ణైః ఏతాం యాత్రాం భూషయంతి ఇతి సః పరం సంతోషం ప్రాకటయత్.
2: హమే ఆత్మనిర్భర్ భారత్ బనానా హై. చునౌతియాం ఆయేగీ, చునౌతియోం కో చునౌతీ దేనే కా తో సంస్కార్ లేకర్ కే హమ్ చలే హై. ఇస్లియే హమే హర్ దిన్ ఏక్ నయీ ఊర్జా లేకర్ సేవా భావ్ కే సాథ్ రాష్ట్ర కళ్యాణ్ రాష్ట్ర సేవా కా కామ్ జన సేవా సే రాష్ట్ర సేవా ఇస్ మంత్ర కో జీనా హై. ఇస్ యాత్రా మే భీ జితనే జ్యాదా లోగో కో సేవా కే కామ్ మే జోడెంగే యే యాత్రా ఉత్నీ జ్యాదా సఫల్ హోగీ.
1: విగతేషు ద్వాదశ వర్షేషు భారతే నగర గ్రామయోః పారంపరికం వైషమ్యం భూయసా హ్రాసమ గచ్చత్ ఇతి ప్రధానమంత్రిణా సంకేతితం. అద్యత్వే గ్రామేషు ఆధారభూత తంత్రాణాం మహతీ సమృద్ధి అభవత్. రాష్ట్రస్య నారీణాం స్వావలంబనమపి ఉత్కర్షం ప్రాప. సంవాదావధౌ యాత్రిణః స్వకీయాన్ అనుభూతి సంచయాన్ ప్రధానమంత్రిణః పురతం న్యవేదయన్. ప్రధానమంత్రి అపి యాత్రిణః దైనందిన్యాం స్వకీయాన్ యాత్రానుభవాన్ సమాలేఖితుం అభ్యప్రార్థయత్. దీనదయాళ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజనాయాః ప్రత్యగ్రే సంస్కరణే ఆగామి మాసాదారభ్య వివిధ రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ 70,000 గ్రామీణ యువానః వృత్తి కౌశల శిక్షణేన అనుగ్రహీష్యంతే. కేంద్ర ప్రశాసన పోషిత ప్రాధాన్యా ఏషా యోజనా నిర్ధన గ్రామీణ యువకానాం ఆజీవికా సంబద్ధం కౌశల సంవర్ధనం విధాతుం సన్నద్ధా వర్తతే. ప్రశిక్షణస్యాస్య సమయావధిః 3 మాసాత్ ఆరభ్య 12 మాసావధిః నిర్ధారితా అస్తి. గ్రామీణ వికాస మంత్రాలయేన ఉదీరితం యత్ అస్మిన్ అభియానే సంబద్ధేభ్యః 31 రాజ్యేభ్యః కేంద్రశాసిత ప్రదేశేభ్యశ్చ ఆగామి వర్షద్వయస్య చక్రాయ 9 లక్షాధికేభ్యః యువకేభ్యః ప్రశిక్షణ సంవర్ధనస్య బృహత్ లక్ష్యం సమర్పితం. మేక్ ఇన్ ఇండియా భారతవర్షే నిర్మాణమిత్యస్యాః రాష్ట్రీయ నీతేః 12 వర్ష పూర్తిం ఉపలక్ష్య ప్రధానమంత్రీ నరేంద్రమోదీ అస్యాః ఐతిహాసికం సాఫల్యం సప్రశ్రయం రేఖాంకితవాన్. సామాజికాంతర్జాలీయ సందేశం దదర్ శ్రీమోదీ అకథయత్ యత్ అనయా నీత్యా దేశే స్వదేశీయా ఉత్పాదకతా సుదృఢా అభవత్. వైదేశిక నివేశస్య వర్ధనం చ జాతం. భారతస్య నిర్యాతః చ నూత్నాం ఉన్నతిం అస్పృశత్. ఏషః క్రాంతికారీ పరివర్తన ప్రవాహః.

0: 54 पदक जीतकर सबसे ऊपर पहले पायदान पर बना, जबकि जापान की बात करें 27 स्वर्ण 42 रजत 44 कांस्य सहित 113 पदक जीतकर दूसरे स्थान पर, जबकि कोरिया की बात करें तो 13 स्वर्ण पदक 17 रजत पदक 34 कांस्य समेत 64 पदक जीतकर तीसरे स्थान पर है।
1: जी थोड़ा सा खुशी भी होती है और हैरानगी भी होती है कि अगर हम देखें पीपल्स रिपब्लिक ऑफ चाइना हैज गॉट 97 गोल्स, वी विल टॉक अबाउट दैट शायद इन द नेक्स्ट अपडेट, बिकॉज अभी वक्त हो गया है अपने सारे दोस्तों से विदा लेने का। मैं साक्षी मांडवाल और शाहिद आजमी फिलहाल के लिए आपसे विदा लेते हैं, आपके साथ एक बार फिर से शाम को 7:30 बजे आज के दिन की आखिरी अपडेट के साथ जुड़ेंगे लाइव फ्रॉम आकाशवाणी ब्रिंगिंग टू यू द ऑनगोइंग एशियन गेम्स 2026। थैंक यू सो मच।
2: एशियन गेम्स 2026 आईची नगोया।
3: మీరింతవరకు 20వ ఆసియా క్రీడలు 2026 తాజా సమాచారం విన్నారు.
4: పర్సనల్ లోన్ ఆఫర్
5: మళ్ళీనా, దీన్ని బ్లాక్ చేస్తున్నా.
4: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
5: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నెంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
6: నీ ఫోన్ లో జస్ట్ నెంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
5: మరి ఏం చేయాలి?
6: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
5: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
6: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో రంగస్థలి వింటారు. రంగస్థలి కార్యక్రమంలో శ్రీకృష్ణ రాయబారి నాటకం నుంచి అర్జునుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ ఉప్పాల రాజేశ్వరరావు, హార్మోనియం శ్రీ పివి కృష్ణ.

12 వత్సరముల అరణ్యవాసము, 1 వత్సరం అజ్ఞాతవాసము పూర్తి చేసుకుని ఎట్టకేలకు ఆ మహానుభావును దర్శనార్థమై విచ్చేయచుంటిని. ఆ మహానుభావుడు సంధ్యే చేయును, రంధియే చేయును.

దేవా లీలా మానుష విగ్రహ, నేను చిరకాలము నుండి మనం మన ఏది అభిలషించి తినో అయ్యదే నీవు నాకు ప్రసాదించి పూర్ణముగా అనుగ్రహింపబడి తిన బావా. ఇంకా పాండవులదే విజయ

రంగస్థలి. ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో శ్రీకృష్ణ రాయబారం నుంచి అర్జునుడి పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ ఉప్పాల రాజేశ్వరరావు. హార్మోనియం శ్రీ పివి కృష్ణ.

0: వ్యవసాయ సూచనలు.
1: పత్తి పంటలో పురుగుల సమగ్ర యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. సాధారణంగా పత్తి విత్తన 50 నుండి 60 రోజుల వరకు రసం పీల్చే పురుగులైన పేనుబంక, పచ్చదోమ, తామర పురుగులు ఆశిస్తాయి. అలాగే పైరుగూడ, పూత, పింద, కాయల మీద కూడా పొగాకు లద్దె పురుగులు ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తున్నాయి. రసం పీల్చే పురుగుల్లో పేనుబంక ఆశించిన మొక్కలు 10 నుండి 20%, పచ్చదోమలు ఆకుకు 2, తెల్లదోమ తల్లి పురుగులు ఆకుకు 6, పిల్ల పురుగులు 1/20, తామర పురుగు తల్లి పురుగులు ఆకుకు 10 ఉన్నట్లయితే గనక వీటి వల్ల పంటకి నష్టపరిమితి స్థాయిగా మనం గమనించి నివారణ చర్యల్ని చేపట్టాలి. పత్తిలో రసం పీల్చే పురుగుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే పచ్చదోమను తట్టుకునే రకాలను సాగు చేయాలి. కిలో విత్తనానికి 9 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 600 FS లేదా తగినంత జిగురు కలిపిన 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ 600 FS లేదా 5 గ్రాముల థయోమిథాక్సామ్ 70 WS తో విత్తన శుద్ది చేసి విత్తినట్టయితే 30 రోజుల వరకు రసం పీల్చే పురుగుల్ని నివారించవచ్చు. కిలో విత్తనానికి 40 నుండి 50 గ్రాముల కార్బోసల్ఫాన్ 25 DS తో శుద్ది చేసి విత్తితే 30 రోజుల వరకు రసం పీల్చే పురుగుల నుండి రక్షణ ఉంటుంది. మోనోక్రోటోఫాస్ మరియు నీరు 1:4 నిష్పత్తిలో లేదా ఇమిడాక్లోప్రిడ్ 200 SL నీరు 1:20 నిష్పత్తిలో మొక్క లేత కాండానికి బ్రష్తో పూసినట్టయితే రసం పీల్చే పురుగుల్ని అదుపులో ఉంచవచ్చు. ఈ పద్ధతి వల్ల పురుగుమందు ఖర్చు తగ్గడమే కాకుండా వాతావరణ కాలుష్యాన్ని కూడా మనం నివారించవచ్చు. చివరిగా అవసరాన్ని బట్టి లీటర్ నీటికి ఇమిడాక్లోప్రిడ్ 200 SL 0.4 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా ఎస్ఫేట్ 1.5 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా 5% వేపగింజల కషాయం లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా డైపెన్థిరాన్ 1.25 గ్రాములు లేదా ఫ్లోనికామిడ్ 0.3 గ్రాములు ఈ మోతాదులో మనం 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ది చేసిన విత్తనాలను విత్తడానికి ముందు నీళ్లలో నానబెట్టకూడదు. రసం పీల్చే పురుగుల నివారణకి తొలిదశలో ఎక్కువసార్లు పురుగు మందుల్ని పిచికారీ చేయకూడదు. తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే పసుపు రంగు డబ్బాలకు జిగురు పూసి ఉంచితే తెల్లదోమలు ఆకర్షించబడి జిగురుకు అతుక్కుంటాయి. తెల్లదోమ ఆశించినప్పుడు పైరిథ్రాయిడ్ మందుల వాడకాన్ని వెంటనే నిలిపివేయాలి. తెల్లదోమను అదుపులో ఉంచడానికి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ట్రైజోఫాస్ లేదా ప్రొఫెనోఫాస్ మరియు 5 మిల్లీలీటర్ల వేప నూనె కలిపి ఆకుల అడుగుభాగం కూడా బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. డైపెన్థురాన్ పచ్చదోమ మరియు తెల్లదోమల్ని అదుపులో ఉంచుతుంది. ఎర్రనల్లిని అదుపులో ఉంచడానికి లీటర్ నీటికి 3 గ్రాముల నీళ్లలో కరిగే గంధకం లేదా 5 మిల్లీలీటర్ల డైకోఫాల్ కలిపి పిచికారీ చేయాలి. మొదటి 60 రోజుల వరకు నికోటినాయిడ్ తరగతికి చెందిన మందులైనటువంటి ఇమిడాక్లోప్రిడ్ ఎసిటామిప్రిడ్ లేదా థయోమిథాక్సామ్ మందుల్ని పంట మీద పిచికారీ చేయకూడదు. ఈ పురుగు మందుల్ని వాడేటప్పుడు మందుల్ని మార్చి మార్చి వాడుకోవాలి. ఇక పత్తిలో పిండి నల్లి ఎక్కువగా ఆశించి ఈ మధ్యకాలంలో నష్టాన్ని కలగజేస్తుంది. పత్తి పంట నాశించే తల్లి పిల్ల పురుగులు కొమ్మలు, కాండం, మొగ్గలు, పువ్వులు అలాగే కాయల నుండి కూడా రసాన్ని పిలుస్తాయి. ఈ పురుగు ఆశించిన మొక్కలు ఎదగక గిడిసబారిపోతాయి. కణుపుల మధ్య దూరం తగ్గిపోయి ఆకులు గుబురుగా కనిపిస్తాయి. పురుగు ఆశించిన మొక్కలు చిన్న చిన్న కాయల్ని తక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తాయి. కాయలు కూడా పక్వానికి రాకుండా పగిలిపోయి దిగుబడులు తగ్గిపోతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే మొక్కలు పూర్తిగా చనిపోయే ప్రమాదం ఉంది. పిండినల్లి ముఖ్యంగా కాలువగట్లు, పనికిరాని భూముల్లో ఉండే కలుపు మొక్కల ద్వారా వ్యాపిస్తుంది. ఈ పురుగు పత్తి కట్టలను తీసిన తర్వాత పంట లేనప్పుడు ఇతర మొక్కలకి వ్యాపిస్తుంది. అంతేకాకుండా పురుగు సహజంగా గాలి, పక్షులు, పశువుల ద్వారా కూడా వ్యాపిస్తుంది. మనుషులు ఈ పురుగు ఆశించిన ప్రాంతం నుండి ఆశించని ప్రాంతానికి సంచరించడం ద్వారా కూడా ఈ పురుగు ఇతర ప్రాంతాలకి వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇక పిండినల్లి నివారణకి కలుపు మొక్కల్ని మనం ముఖ్యంగా వయ్యారిభామ, తుత్తూరుబెండ పాయలాకు వంటి వాటిని పెరికి నాశనం చేయాలి. పత్తి తీసిన తర్వాత మోడుల్ని తీసేసి తగలబెట్టాలి. పత్తిని కార్చి పంటగా సాగు చేయకూడదు. తొలిదశలో ఆశించే పిండి నల్లిని మోనోక్రోటోఫాస్ మరియు నీరు 1:4 నిష్పత్తిలో కలిపిన

0: ద్రావణాన్ని మొక్క లేత కాండానికి బ్రష్ ద్వారా పూయడం వల్ల పిండి పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పురుగు ఉధృతిని బట్టి ప్రొఫెనోఫాస్ 50 EC 3 మిల్లీలీటర్లు లేదా ఎస్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఎక్కువగా ఆశించి ఎండిపోయిన మొక్కల్ని పీకి తగలబెట్టాలి. మందుల్ని పిచికారీ చేసేటప్పుడు 1 ట్యాంక్కి 10 గ్రాముల డిటర్జెంట్ సర్ఫ్ని కలిపి వాడుకోవాలి. ఇక పత్తిలో కాయ తొలిచే పురుగుల వల్ల నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. 10% పూతకి నష్టం వాటిల్లినప్పుడు, మొక్కకి ఒక పచ్చపురుగు గుడ్డు లేదా లార్వా ఉన్నప్పుడు, 10 మొక్కలకి ఒక లద్దెపురుగు గుడ్ల సముదాయాన్ని గమనించినప్పుడు, 10% గులాబీ రంగు పురుగు ఆశించిన గుడ్డి పూలని మనం గుర్తించినప్పుడు కాయ తొలిచే పురుగుల వల్ల పంటకి నష్టంగా భావించి దానికి నివారణ చర్యల్ని చేపట్టాలి. కాయ తొలిచే పురుగులకి సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్ని గనక మనం చూసినట్టయితే పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. వేసవి దుక్కులు లోతుగా దున్నాలి. 25% సేంద్రీయ ఎరువులు, 75% రసాయన ఎరువులు వాడుకోవాలి. బొబ్బర, కొర్ర, సోయా చిక్కుడు, పెసర, మినుము, గోరుచిక్కుడు ఇటువంటి పంటల్ని 1:2 నిష్పత్తిలో అంతర పంటలుగా వేసుకోవాలి. చేను చుట్టూ 4 వరుసల జొన్న లేదా మొక్కజొన్న పంటని కంచె పంటగా వేయాలి. లద్దె పురుగుల్ని ఆకర్షించడానికి ఎకరానికి 50 ఆముదపు మొక్కల్ని చేనంతా అక్కడక్కడా నాటుకుని ఆముదపు మొక్కలపై పెట్టిన లద్దె పురుగు గుడ్లని, జల్లెడ ఆకుల్ని ఏరి నాశనం చేయాలి. లద్దె పురుగుల వలసలని నియంత్రించడానికి చేను చుట్టూ అడుగులోతున చాలు తీసి ఫాలిడాల్ లేదా లిండేన్ పొడిమందుని చల్లుకోవాలి. శనగపచ్చ పురుగు, లద్దె పురుగుల ఉనికిని, ఉధృతిని అంచనా వేయడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టల్ని పెట్టాలి. ప్రతి బుట్టలో 3 రోజులు వరుసగా రోజుకు గులాబీ రంగు పురుగులు 1-8, శనగపచ్చ పురుగులు 1-10, పొగాకు లద్దె పురుగులు 20, మచ్చల పురుగులు 15 పడినట్లయితే గనక వెంటనే సస్యరక్షణ చర్యల్ని చేపట్టాలి. విత్తిన 80 నుండి 100 రోజుల మధ్యకాలంలో శనగపచ్చ పురుగు సోకిన మొక్కల తలలు తుంచాలి. పురుగుల గుడ్లని, మొదటి దశ పిల్ల పురుగుల్ని నివారించడానికి 5% వేపగింజల ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. పురుగుల్ని తినే పక్షులు వాలడానికి వీలుగా టీ ఆకారపు కర్రల్ని లేదా పంగల కర్రల్ని ఎకరానికి సుమారుగా 1-10 పెట్టుకోవాలి. పురుగుల నష్ట పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని లీటర్ నీటికి క్వినాల్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిపాస్ 3 మిల్లీలీటర్లు లేదా ఎస్ఫేట్ 1.5 గ్రాములు లేదా ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా థయోడికర్బ్ 1.5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. పచ్చపురుగు గుడ్లు ఎక్కువగా ఉంటే ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా థయోడికర్బ్ 1.5 గ్రాములు లేదా ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేయాలి. ఒకే మందుని ఎక్కువసార్లు పిచికారీ చేయకుండా మందుల్ని మార్చి వాడుకోవాలి. పచ్చపురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 3వ దశ దాటిన పచ్చపురుగుల్ని చేతితో ఏరివేసి లీటర్ నీటికి ఇండాక్సాకార్బ్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజియోట్ 0.5 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 0.3 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగుల్ని నియంత్రించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యల్ని పాటిస్తూ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి 1 మిల్లీలీటరు నవల్యూరాన్ లేదా లుఫెన్యూరాన్ 1.5 గ్రాములు థయోడికార్బ్ని పిచికారీ చేయాలి. 3వ దశలో మనం లద్దె పురుగులను అదుపు చేయడానికి విషపేరని ఉపయోగించాలి. ఇక పత్తిలో గులాబీ రంగు కాయ తొలిచే పురుగుల వల్ల కూడా ఈ మధ్యకాలంలో నష్టం అనేది విపరీతంగా జరుగుతోంది. పొలంలో అక్కడక్కడ 50 పువ్వుల్ని గమనించినప్పుడు వాటిలో 5 గుడ్డిపూలు ఉన్నట్టయితే లేదా పొలంలో అక్కడక్కడ 1 మొక్కకి 1 కాయ చొప్పున 20 కాయల్ని సేకరించి కోసి చూసినప్పుడు 20 కాయలకు 2 గొంగళి పురుగుల్ని గనక మనం గమనించినట్లయితే నష్టపరిమితి స్థాయిగా నిర్ధారించుకుని సస్యరక్షణ చర్యల్ని చేపట్టాలి. పురుగు ఉనికిని నిర్ధారించే లక్షణాలని మనం పరిశీలించినట్టయితే గుడ్డిపూలు ఉన్నప్పుడు, అలాగే కాయ పైభాగంలో పురుగు బయటికి వచ్చే గుండ్రటి చిన్న రంధ్రం, అలాగే కాయ తొనల మధ్య గోడల మీద గుండ్రటి రంధ్రం ఉన్నప్పుడు, అలాగే గుడ్డి పత్తి అలాగే రంగు మారిన పత్తి మనకు కనబడినప్పుడు కూడా ఈ గులాబీ రంగు పురుగు ఉనికిని మనం గమనించవచ్చు. దీనికి సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి. ప్రధాన పత్తి పంట పూర్తయిన తర్వాత పంట విరామాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. నీటి వసతి ఉన్నప్పటికీ పత్తిని 6 నెలలకు మించి పొడిగించకుండా తీసేయాలి. పంటకాలం పొడిగించడం వల్ల రాబోయే పంటలో పురుగు ఉధృతి పంట తొలిదశలో ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. పత్తి తీతల తర్వాత చేనులో గొర్రెల్ని, మేకల్ని అలాగే పశువుల్ని మేపాలి.
1: వ్యవసాయ సూచనలు విన్నారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ప్రసార విశేషాలు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2లో ఈ పూట ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు. ఏడు గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం, 7:15 సినీ గీతాలు వినవచ్చు, 7:30 20వ ఆసియా క్రీడలు 2026 తాజా సమాచారం వింటారు, 7:35 సినీ గీతాలు, 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ ఉంటుంది.

ఇక రాత్రి 8 గంటలకు దార్శనిక భారత్ కేంద్ర ప్రభుత్వ నిర్మాణాల గురించిన రూపకం ఉంటుంది. ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. ఇక రాత్రి 8:15 సినీ గీతాలు వినవచ్చు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 నుండి ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు. ఇక రాత్రి 11:13 నుండి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాల రిలే వింటారు. ఇది ఈపూట ఆకాశవాణి ఎఫ్ఎం 102.2లో ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

ఒక ప్రకటన. మన్ కీ బాత్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి జాతీయ వార్తలు, చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలను సూచిస్తూ వాతావరణ శాఖ ఆరెంజ్ రంగు హెచ్చరికను జారీ చేసింది. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఈ కార్యక్రమం వలన భారత్లోనే తయారీలు పెరిగాయని, దేశంలో పెట్టుబడులు పెరిగాయని, దేశం నుండి ఎగుమతులు పెరిగాయని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఈ మార్పు కనిపిస్తుందని, దేశ ఎదుగుదల వృద్ధికి తోడ్పడే మౌలిక సదుపాయాలు, సంస్థలు, నవీన కల్పనల అభివృద్ధికే ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అని అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు 8 ఏళ్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కు 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆరోగ్యమంతన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశ ఆరోగ్య సంరక్షణ రంగ స్వరూపాన్ని మార్చివేసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంతన్ జన ఆరోగ్య యోజన కారణంగా 90% క్యాన్సర్ కేసులకు 30 రోజుల్లోనే చికిత్స ప్రారంభమవుతుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు అన్ని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయబడుతుందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కేర్ను బలోపేతం చేయడం కొనసాగిస్తుందని, పౌరులకు మరింత రోగి కేంద్రీకృత సేవలను అందించడానికి సాంకేతికతను ఉపయోగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ 2 పథకాల కింద అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవార్డులను ప్రదానం చేశారు. భారతదేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య హామీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ మొబైల్ యాప్, సెక్యూర్ డేటా ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ను కూడా మంత్రి ప్రారంభించారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్రాల సీనియర్ నాయకులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, బీమా సంస్థలు, రంగ నిపుణులు పాల్గొన్నారు. వీరంతా ఈ కార్యక్రమాల కింద సాధించిన పురోగతిని సమీక్షిస్తూ భారతదేశ ఆరోగ్య వ్యవస్థ పరివర్తన తదుపరి దశపై చర్చిస్తున్నారు. అత్యంత వెనుకబడిన దేశాలతో ఉన్న దృఢమైన భాగస్వామ్యాన్ని భారతదేశం పునరుద్ఘాటించింది. న్యూయార్క్లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సంబంధాలు కార్యదర్శి సుధాకర్ దలేలా అత్యంత వెనుకబడిన దేశాల వార్షిక మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. అత్యంత వెనుకబడిన దేశాలు సుస్థిరంగా, తిరుగులేని విధంగా అభివృద్ధి పథం నుండి బయటపడడానికి అందుబాటులో ఉండే ఆర్థిక సహాయం, స్థానిక ఉత్పత్తుల పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, సాంకేతిక భాగస్వామ్యాలు అవసరమని మంత్రి పిలుపునిచ్చారు. థాయిలాండ్, ఫిలిప్పీన్స్, జపాన్, ఐక్యరాజ్య సమితి విపత్తు ప్రమాద నివారణ కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన సమ్మిళిత విపత్తు వాతావరణ స్థితిస్థాపకత అనే అంశంపై జరిగిన సమావేశంలో మంత్రి దలేలా ప్రసంగిస్తూ, భారతదేశ పటిష్టమైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రమాద ఆధారిత మౌలిక సదుపాయాలు, విపత్తు సంసిద్ధతతో పాటు విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి భారత్ ఆసియా సహకారాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ముందస్తు హెచ్చరికలను సకాలంలో చర్యలుగా మార్చాల్సిన అవసరాన్ని తెలుపుతూ 2030లో 4వ ఐక్యరాజ్యసమితి ప్రపంచ విపత్తు ప్రమాద నివారణ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం చేసిన ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. దేశ నేతృత్వంలోని అనుసరణ కోసం

తగిన ఆర్థిక సహాయం అందించాలని, ఇచ్చే ఆర్థిక సహాయం బలహీన దేశాలు వర్గాలపై రుణభారాన్ని పెంచకుండా వారిని సంరక్షించాలని అన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవాయాత్రికులతో వర్చువల్గా జరిపిన సంభాషణలో నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా కాశీ ఆ విలువలకు సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అద్దిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే అనేక రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గత 12 ఏళ్లలో భారతదేశంలో నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడగా దేశంలోని మహిళల్లో ఆత్మనిర్భరత కూడా పెరిగింది. ఈరోజు పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి అని మోదీ పేర్కొన్నారు. పండిట్ ఉపాధ్యాయ అందించిన సేవ, సమతుల్యత, సహనం, సమన్వయం, సానుకూల దృక్పథం, సున్నితత్వం మరియు సంభాషణ అనే 7 సూత్రాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సేవాస్ఫూర్తితో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ చూపిన మార్గాన్ని అనుసరించడం ప్రతి బీజేపీ కార్యకర్తకు గర్వకారణమని అన్నారు. ఈరోజు గౌహతిలోని శ్రీమంత శంకర్దేవ కళాక్షేత్రంలోని బనికంఠ కాకతి ఆడిటోరియంలో మేరా యువ భారత్ కామరూప్ మెట్రో ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే వందే మాతరం శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా యువజన సంక్షేమ క్రీడల శాఖ మంత్రి బిశ్వజిత్ దైనరి యువత స్వయం సమృద్ధి సాధించి సమర్థులైన వ్యక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. కేవలం బహుమతులు గెలుచుకోవడం కోసమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సమాజ పురోగతికి దోహదపడడానికి కూడా క్రీడలను కొనసాగించాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ 24 నుండి 30 వరకు జరుగుతున్న ఈ శిబిరంలో అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ రాష్ట్రాల నుండి సుమారు 150 మంది యువకులు పాల్గొంటున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకు సాంప్రదాయ నృత్య సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక మార్పిళ్లు, దేశభక్తి కార్యక్రమాలు, రాజ్యాంగ అవగాహన కార్యక్రమాలు, యువతతో సంభాషణలు వంటివి ఉంటాయి. ఈ కార్యక్రమానికి క్రీడలు మరియు యువజన సంక్షేమ శాఖ డైరెక్టర్ అంకుర్ భరాలి, అస్సాం కామరూప్ మెట్రో మేరా యువ భారత్ డైరెక్టర్ దీనబంధు సహా కూడా హాజరయ్యారు. ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ మిక్సెడ్ డబుల్ కేటగిరీల్లో భారత్కు కాంస్య పతకం సాధించింది. సెమీఫైనల్స్లో చైనీస్ జోడి వాంగ్ చుక్విన్ సన్ ఇంక్షాతో తలపడిన భారత్ జోడి దియా చితాలే మనుషా 0-3 తేడాతో ఓడిపోయారు. ప్రపంచ ర్యాంకింగ్లో 8వ స్థానంలో ఉన్న భారత్ జోడి క్వార్టర్స్లో ప్రపంచ ర్యాంకింగ్స్లో 4వ స్థానంలో ఉన్న హాంకాంగ్ జోడి వాంగ్ టింగ్ డూఓయీ కెంపై 3-1 తేడాతో గెలిచి సెమీస్కి చేరుకున్నారు. ఈ టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో ఇది భారత్కి 2వ పతకం కాగా 2018 ఆసియా క్రీడల్లో శరత్ కమల్ మణికా బాత్రా జోడి దేశానికి తొలిసారిగా కాంస్య పతకాన్ని అందించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూయార్క్లో తన జమైకా సహచరి ఖమీనా జాన్సన్ స్మిత్, ఘనా విదేశాంగ మంత్రి శామ్యూల్ జగుట్చెడో అబ్లాక్వా, సురినామ్ విదేశాంగ మంత్రి మెల్విన్ బౌవా, ఈస్ట్ వెస్ట్ సెంటర్ అధ్యక్షురాలు సెలెస్ట్ క్యాన్స్తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రపంచం కేవలం 2 ఎంపికలకే పరిమితం కాదని, దేశాలు తమ ప్రయోజనాలు, విలువలు, విశ్వాసం ఆధారంగానే తమ నిర్ణయాలు తీసుకుంటాయని చర్చించినట్లు జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. గ్లోబల్ సౌత్ ఆకాంక్షలు, వాస్తవాలను ప్రతిబింబించేలా సంస్కరణల ఆవశ్యకతను గుర్తిస్తూనే ఐక్యరాజ్యసమితి అనివార్యమని కూడా వారు అంగీకరించారు. భౌగోళిక, రాజకీయ విభజన, సంఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి మరియు సాంకేతిక అంతరాయం వంటి పరిస్థితుల మధ్య కూడా గ్లోబల్ సౌత్ వాణికి ప్రాధాన్యత కొనసాగుతుందని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. భారతదేశంలో ప్రతిపాదిత ఈపీఆర్ రియాక్టర్ల ఏర్పాటుపై భారత్, ఈడీఎఫ్ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించేందుకు విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ ఈరోజు న్యూఢిల్లీలో ఫ్రాన్స్కు చెందిన ఈడీఎఫ్ గ్రూప్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బెర్నార్డ్ ఫోంటానాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈపీఆర్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అణురంగానికి సంబంధించిన భారతదేశ నియంత్రణ సంస్కరణలు, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులపై సహకారం మరియు పటిష్టమైన పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యానికి భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. భారీ స్థాయి స్థానికీకరణ కోసం భారతదేశంలో ఒక పర్యావరణ వ్యవస్థను,
సరఫరా గొలుసును నిర్మించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల గురించి ఈడీఎఫ్ భారత్ పక్షానికి తెలియజేసింది.

0: అలాగే బహుళ అణు రియాక్టర్లతో కూడిన ఒక భారీ కార్యక్రమం, భారత పరిశ్రమ సామర్థ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా సరఫరాదారులకు విశ్వాసాన్ని ఇస్తుందని, భారీ స్థాయి ఉత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలను సాధ్యం చేస్తుందని పునరుద్ఘాటించింది. ముఖ్యాంశాలు మరోసారి. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి, జాతక రత్న మిడతాం ఒట్లు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గోపీ గీతం, ఎస్పి కోదండపాణి సంగీతం.

భారత వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం విశాఖపట్నం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. నిన్న దక్షిణ ఒడిశా మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదిలి బలహీనపడి ఈరోజు ఉదయం 5:30 దక్షిణ అంతర్గత

ఒడిశా మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్పై కేంద్రీకృతమై ఉంది. ఇది మరింతగా ఉత్తర వాయువ్య దిశగా కదిలి ఈరోజు

డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 82.4 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది ఒడిశాలోని నువాపడాకు ఉత్తర వాయువ్యంగా, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు తూర్పు ఆగ్నేయంగా సుమారు 80 కిలోమీటర్ల దూరంలో, ఛత్తీస్గఢ్లోని చంపాకు దక్షిణ నైరుతిగా 130 కిలోమీటర్ల దూరంలోను మరియు ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్కు దక్షిణంగా 140 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇది రాబోయే 12 గంటల పాటు ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ అల్పపీడన తీవ్రతను కొనసాగించి ఆ తరువాత 12 గంటల్లో బలహీనపడి స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. అనంతరం ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. రాయలసీమల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు రాయలసీమల్లో అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచి, గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణ సూచన విన్నారు శ్రోతలు. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట అందమైన అనుభవం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

వినబోతున్న పాట దారి తప్పిన మనిషి. ఈ చిత్రానికి కేజేఎస్ దాస్, పి సుశీల ఆలపించారు. మీటూరి గీతానికి విజయ్ భాస్కర్ సంగీతం అందించారు.

0: ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు

0: నిర్వహిస్తున్నా మాధవనేని రఘునందన్ రావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మాధవనేని రఘునందన్ రావు గారు. వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వృత్తిరీత్యా న్యాయవాది, సెంట్రల్ యూనివర్సిటీలో మానవ హక్కుల్లో పీజీ డిప్లొమా చేశారు, ప్రముఖ పత్రికలో న్యూస్ కాంట్రిబ్యూటర్గా పనిచేశారు. మాధవనేని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, వాటి వివరాలు తెలియజేయండి.
1: సో చాలామంది, చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్నటువంటి తరుణంలో ఈ దేశ అవసరాలు, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావలసినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభించినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తి బిజిలీ యోజన. సో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, లేకపోతే ఈ షాప్ అయితే ఫ్రీ వస్తుంది, ఆ కులములకు అయితే ఫ్రీ ఇస్తామని ఇట్లా కొన్ని ఉచిత పథకాలను ప్రవేశపెట్టినారు. దాని బదులు పిల్లలకి ఉచితాలని అలవాటు చేసే బదులు, ఉదాహరణకు ఒక చిన్న సామెత, నేను టీచర్గా పనిచేసినప్పుడు చెప్పేవాడిని, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి చేపలు బాగా వండి దాన్ని ఒలిసి ములు లేకుండా అన్నీ చేసి తిను బిడ్డ అని పెట్టడం నేర్పిస్తా ఉన్నారు. రేపు పొరపాటున పేరెంట్స్కి ఏమైనా అయింది అనుకోండి, ఆ పిల్లడికి చేప ఎట్లా పట్టాలి, చేప ఎట్లా ఒలవాలనేది తెలియదు. కాబట్టి మేము అట్లా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇల్లు తన ఇంటిపైన ఉన్నటువంటి ఆర్సీసీ స్లాబ్ పైన కానీ, లేదా పెంకుటిల్లు అయితే ఇంటి అనుకున్నటువంటి ఓపెన్ స్పేస్లో కానీ సోలార్ పల్కల్ని బిగించుకొని ఆ ఇంటి అవసరాలు తీర్చుకునేటందుకు సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించినాం. దీన్ని జనాలలోకి తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు పల్లెటూర్లలో ప్రజలు ముందుకొస్తూ ఉన్నారు. 1 కిలోవాట్ వరకు అయితే సుమారు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వరకు అయితే మాక్సిమంగా 78,000 రూపాయలని సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకులు ప్రోగ్రామింగ్ చేసి బ్యాంకు లోన్ రూపం లోపల కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఎవరో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే బదులు మనము ప్రకృతి నుంచి వస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఎనర్జీగా మార్చుకొని వాడుకోవడం వల్ల రేపు పొల్యూషన్ తగ్గుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ ఇప్పుడు బొగ్గు గనులు పెట్టి సింగరేణి పేరిట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద కిలోమీటర్లు తవ్వి బొగ్గు తీసి ఆ బొగ్గులోంచి కరెంటు తయారు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయకుండ్రి, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, లేదా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంటిపైన మీ ఇంటి అవసరాలకు సరిపడేన్ని సోలార్ విద్యుత్ పలకల్ని బిగించుకుంటే మీరు వద్దన్నా, మీ కష్టమున్నా ఇష్టమున్నా పొద్దున 6 గంటలకు వస్తాడు సూర్యభగవానుడు, రాత్రి 6 గంటల దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంటు రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది. కాబట్టి యుల్ గట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యూఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు, బట్ పల్లెటూళ్ళలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తూ ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు కుప్పకూలిపోతా ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంత 150 కోట్ల మంది ప్రజలుండి కూడా నిలబడగలుగుతూ ఉంది. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేకపోయినప్పటికీ వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఒక్క మాట సోలార్ కార్ల వైపు లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మనం మూవ్ కావాలని నరేంద్ర మోడీ గారు ఒక థాట్ ప్రాసెస్ని దేశ ప్రజల ముందు ఉంచితే ఈరోజు ఇంటికి ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. 2026 డిసెంబర్ 31 వరకు నేను ఓపెన్గా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నా, ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ వాహనం వచ్చేటువంటి పరిస్థితికి ప్రజలు మారుతా ఉన్నారు. కరోనా వస్తే భారతదేశం వాళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకి ఏం తెలియదు అన్న కాడి నుంచి అరే మేమే అన్ని చేసుకోగలుగుతాం, మేమే నిలబడగలుగుతాం, మేమే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పి పోవడానికి సూర్యఘర్ ముఫ్తి బిజిలీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని ముందు చూపుతో చేస్తారు, ఆలోచించి చేస్తారు. పర్యావరణ హితం ఉంది, దానివల్ల బొగ్గు బావుల తవ్వకం తగ్గుతుంది, ఓపెన్ మైనింగ్ తగ్గుతుంది, రకరకాలైనటువంటి అంశాల పట్ల మనకు లాభం జరుగుతుందని ఆలోచించారు. కాబట్టి ప్రజలు ఈ పథకం లోపల కొంత తమ ఇంట్లోంచి పెట్టుకొని ఈ పథకం వైపు ప్రజలు మూవ్ అవుతారు.
0: ఎంపీ గారు, ఈ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
1: 2024 ఫిబ్రవరి లోపల నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినారు. 2027 వరకు 1 కోటి గృహాల మీద ఈ సోలార్ పలకలు పెట్టి వాళ్ళంతల వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి దిశగా ప్రజల్ని మార్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వారి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మోడీ గారు ఎంత గొప్పగా అయితే ఈ స్కీమ్ గురించి ఆలోచించినారు, ఎంత గొప్పగా అయితే డిజైన్ చేసినారో అంతే గొప్పగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది.
0: ఈ యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది?
1: రిన్యూవబుల్ ఎనర్జీ అని, మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని, పునరుత్పాదక శక్తి అని. మనం ఇంతకుముందు నీళ్ళ నుంచి కరెంట్ తయారు చేసేవాళ్ళం, బొగ్గు నుంచి కరెంట్ తయారు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు విండ్, మామూలుగా గాలి, గాలిలోంచి విద్యుత్ని తయారు చేసుకోవడానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే రకంగా సోలార్ నుంచి ఎట్లా తయారు చేసుకోవాలి, దీస్ ఆర్

0: రిన్యూవబుల్ ఎనర్జీస్, ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని ఇంకొక రూపంలోకి మార్చి దాన్ని కరెంటుగా మార్చుకొని మన నిత్యావసరాలకి మార్చుకుంటా ఉన్నాం. దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది అన్నటువంటి ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని తయారు చేస్తా ఉన్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అనే ఒక కొత్త శాఖను పెట్టి వారి ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు.
1: ప్రధానమంత్రి సూర్యాగర్ ముఫ్తీ బిజిలీ యోజన యొక్క మొత్తం ఖర్చు ఎంతండి?
0: సుమారు బడ్జెట్ లోపల కేటాయించింది 75,000 కోట్ల రూపాయలని మొన్న బడ్జెట్ లోపల భారత ప్రభుత్వం కేటాయించింది. అంటే మీరు ఆలోచించాలి, దాదాపు 1/4 ఆఫ్ ద అమౌంట్ ని, బడ్జెట్ అమౌంట్ లోపల 1/4 ఆఫ్ ద అమౌంట్ ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీకి మంజూరు చేసింది భారత ప్రభుత్వం. అంటేనే భవిష్యత్తులో భారతదేశ ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఏసీ లేని ఇల్లు లేకుండా మారుతుంది, కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేనటువంటి పరిస్థితుల్లోకి వస్తా ఉన్నాం. కాబట్టి ఈ నీళ్లు బొగ్గు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఉపయోగించుకుంటూనే ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు బాధపడకుండా ఉండడానికి రిన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేయడం, మీరు వేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ పలకలు పెట్టుకుంటున్నారు, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయనే 5 లక్షలు ఖర్చు పెట్టుకుని సోలార్ ప్లేట్లు పెట్టుకోలేడా? తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2,000 పెన్షన్, 1,000 రూపాయల పెన్షన్ కంటే ఇంటి వెనుక పెరడు ఉంది అనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిరు అనుకోండి, ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ వీ షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన. ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఓట్ల కోసం అడుగుతలేం మేము. ఇది పర్యావరణ హితం, దేశ హితం, ఆ కుటుంబ హితాన్ని కోరుకొని తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి ప్రజలు వాలంటరీగా ఈ పథకం లోపల ముందుకొచ్చి జాయిన్ అవుతా ఉన్నారు.
1: ఎంపీ గారు, లాభాలపై సబ్సిడీ ఎంత ఇస్తున్నారు?
0: ఇన్స్టాలేషన్ అప్పుడు మేము ఇస్తుంది 1 కిలోవాట్కి 30,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, ఇందాకే చెప్పినట్టు 2 కిలోవాట్లు అయితే 60,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మాక్సిమం గా ఒక కుటుంబం 3 పెట్టినా 4 కిలోవాట్లు పెట్టుకున్నా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పర్ హౌస్, ఒక హౌస్ హోల్డ్ కి 78,000 రూపాయలని సబ్సిడీ రూపంలో ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తా ఉన్నాం. ప్రజలు ముందుకొచ్చి ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ ఆదరించి ముందుకు పోతే అవసరాలని బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి అవసరమైతే సబ్సిడీని పెంచడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
1: ఈ పథకం యొక్క వర్ధమాన ప్రయోజనాలు ఏమిటి?
0: సరే, నేను ఇందాకే చెప్పినాను, నేను 200 యూనిట్లు హెయిర్ కటింగ్ సెలూన్కు ఫ్రీగా ఇస్తా, నేను 200 యూనిట్లు డ్రై క్లీనింగ్ షాప్కు ఫ్రీ ఇస్తా అని ఓట్లు అడుక్కునే స్థితిలోంచి ప్రజలని సెల్ఫ్ సస్టైనబిలిటీ వైపు మీ కాళ్ళ మీద మీరే నిలబడి, ఎవరో నాకు భిక్ష ఇచ్చేదేంది, నా ఇంటి మీద నేను 4 సోలార్ పలకలు పెట్టుకుని నేను 300 యూనిట్ల వరకు కరెంటుని తయారు చేసుకుంటే వాళ్ళు ఇచ్చే 200 యూనిట్లు నాకెందుకు అని సెల్ఫ్ సస్టైనబిలిటీ ఆత్మ గౌరవంతో బతకడానికి ఒక కుటుంబానికి అవసరమైనటువంటి ఒక వేని చూపించడంతో పాటు మీకు కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు, పర్యావరణ హితం ఉంటుంది. బేసికల్గా కావాల్సింది భారతదేశానికి టెంపరేచర్ ఇప్పుడు 46, 48, 50కి వస్తుంది అని చెప్తా ఉన్నాం. ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది కొత్త మార్గం అవుతుంది. అటువైపు ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజనకు ఎవరు అర్హులు?
0: అందరు అర్హులు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దానికి అర్హుడు. ఎందుకని చెప్తానో, భారతీయుడు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానికి అర్హుడు. పక్క దేశం కెళ్ళిచ్చి ఇల్లీగల్ గా ఇమిగ్రెంట్ అయ్యి ఇప్పుడే ఏదో దొంగ రేషన్ కార్డు తీసుకుని ఇది చేసుకుంటామంటే కుదరదు. దానికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేకపోతే ఇంటి వెనకాల ఇంత ఓపెన్ స్థలం ఉండాలి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇది పూర్తిగా ఈ దేశం కోసం 2047 వికసిత భారత్ అనే లక్ష్యంలో భాగంగా ఎవరు కరెంట్ ఇచ్చినా, ఎవరు పెట్రోల్ ఇచ్చినా, ఎవరు డీజిల్ ఇచ్చకున్నా ఈ దేశంలో మేము మా కాళ్ళ మీద మేమే నిలబెడతామనేటువంటి ఒక గొప్ప స్థాయికి దేశ ప్రజలు మోల్డ్ అవడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ఎక్కువ కిలోవాట్లు ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేస్తే మీకు నెలవారీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఎండకపోకుండానే మీరు ఇంట్లో పైసలు సంపాదించుకోవడానికి అవకాశం.
1: ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
0: జాతీయ పోర్టల్, దీనికి ఒక పోర్టల్ ఉంది సార్. ఏ స్టేట్ కా స్టేట్ ఒక డిస్కమ్ ఏర్పాటు చేసినారు. దాని ద్వారా మీరు ఎక్కడికక్కడ అప్లికేషన్స్ ని ఆన్లైన్లో పెట్టొచ్చు, లేదా మీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము మా ఇంటి మీద సోలార్ పలకలు పెట్టుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ కూడా దీన్ని గైడ్ చేస్తాడు. అట్లా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లోకల్గా ఉండేటువంటి బ్యాంకులు కూడా వచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా దరఖాస్తు ఫామ్లు నింపిపోవడానికి అని చెప్పి ముందుకు వస్తా ఉన్నాం.
1: ప్రస్తుతం ఈ పథకం కింద ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?
0: దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటికే దీన్ని ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా వీఆర్ ఎంకరేజింగ్, నేను ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయినా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, గ్రామాల లోపల ఉండేటువంటి పబ్లిక్ని అందరిని ఇచ్చేస్తా ఉన్నాం. 26.38 లక్షల అప్లికేషన్లు నేషనల్ పోర్టల్ కింద ఎన్రోల్ అయినాయి ఇప్పటివరకు.
1: మాధవ్ నేని రఘునందన్ రావు గారు, సూర్యమిత్ర శిక్షణ అంటే ఏమిటి?
0: ఇప్పుడు సోలార్ కరెంట్ ఎట్లా వస్తుంది అంటే ఆ సోలార్ ప్యానల్ని ఫిట్ చేయాలి. సోలార్ ప్యానల్ని తయారు చేయడం ఒక ఎత్తు, తీసుకొచ్చి బిల్డింగ్ మీద ఫిట్ చేయడం ఒక ఎత్తు, దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంకొకటి. వీటికి అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడానికి

0: స్కిల్ ఇండియా కింద కొత్తగా కార్మికులని తయారు చేస్తా ఉన్నారు. వాళ్ళకే సూర్యమిత్య శిక్షణ పేరిట వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం లోపల యువకులు నిరుద్యోగులు వచ్చి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నిరుద్యోగులకి సోలార్ ప్యానెల్స్ని తయారు, బిగింపు, ఇంట్లలో దాన్ని ఎట్లా వాడటం నేర్పించాలనే దానికోసం అని చెప్పి దాదాపు 30,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుగా అడుగులు పడ్డాయి.
1: ఈ యోజన యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి?
0: అంటే ఇంటికి వచ్చేటువంటి కరెంటు బిల్ని తగ్గించడం, ఎన్విరాన్మెంట్ని కాపాడడం, సూర్యుడి నుంచి ఫ్రీగా వస్తున్నటువంటి సూర్యకిరణాలని ఒడిసిపట్టి వాతావరణం లోపల పెరుగుతున్నటువంటి అల్ట్రావైలెట్ రేస్ని తగ్గించి సోలార్ ద్వారా విద్యుత్ రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: మీరింతవరకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడొక చిత్రగీతం.

0: తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి దార్శనిక భారత్ కేంద్ర ప్రభుత్వ నిర్మాణాల గురించిన రూపకం వింటారు. మన భారతీయ

0: భారతీయ సంస్కృతికి, నవభారత పునర్నిర్మాణ సంకల్పానికి మరియు మన సార్వభౌమాధికార ప్రగతికి ప్రతిరూపంగా నిలిచే ఒక అద్భుతమైన ప్రయాణానికి మీ అందరికీ సాదర సుస్వాగతం. భారతదేశం అంటే కేవలం నదులు, పర్వతాలు, పటంలో కనిపించే కొన్ని సరిహద్దు గీతలు మాత్రమే కాదు. వేల సంవత్సరాల చరిత్ర, సనాతన సంస్కృతి, లక్షలాది మంది వీరుల త్యాగం, 140 కోట్ల మందికి పైగా ఉన్న భారతీయుల ఆశయాలే మన భారతదేశం. మన దేశ చరిత్రను స్మరించుకుంటే ప్రతి యుగంలోనూ మన సృజనాత్మకతకు, మన శిల్పకళకు ఉదాహరణగా నిలిచే కట్టడాలు ఎన్నో కనిపిస్తాయి. కానీ ఈనాడు అంటే 21వ శతాబ్దంలో ఒక నవభారత్ మన కళ్ళ ముందే రూపుదిద్దుకుంటుంది. మనం ప్రతిరోజు పత్రికల్లో చదివే లేదా వార్తల్లో చూసే గొప్ప ఇంజనీరింగ్ ప్రాజెక్టుల వెనుక ఉన్న అసమాన్య శ్రమను, వాటి వ్యూహాత్మక ప్రాముఖ్యతను, ఇంకా మన జాతీయ గౌరవాన్ని చాటి చెప్పే స్మారక చిహ్నాల అంతరార్థాన్ని సుదీర్ఘంగా తెలుసుకోబోతున్నాం. ఒక దేశ అభివృద్ధికి ప్రామాణికం ఏమిటి? కేవలం ఆర్థిక గణాంకాలు లేదా బడ్జెట్ కేటాయింపులు మాత్రమేనా? కాదు. ఒక దేశపు నిజమైన శక్తి ఆ దేశపు మౌలిక సదుపాయాల బలాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. సుదూర తీరాలను, కొండ ప్రాంతాలను క్షణాల్లో అనుసంధానించే ఆధునిక రవాణా మార్గాలు, విపరీతమైన భూకంపాలను, తీవ్రమైన తుఫాన్లను సైతం తట్టుకుని నిలబడే మహావంతెనలు, మన సైనిక దళాలకు వేగవంతమైన రవాణాను కల్పిస్తూ సరిహద్దు భద్రతను పటిష్టం చేసే వ్యూహాత్మక నిర్మాణాలు, ఇవన్నీ కేవలం కాంక్రీట్, స్టీల్తో చేసిన కట్టడాలు కావు. ఇవి మన భారతీయ ఇంజనీర్ల మేధస్సుకు, మన శ్రామిక శక్తి పట్టుదలకు నిలువెత్తు సాక్ష్యాలు. పూర్వకాలంలో మన రాజులు, మహారాజులు గొప్ప కోటలు, ఆలయాలు నిర్మించి దేశ వైభవాన్ని చాటారు. నేడు స్వతంత్ర భారతదేశంలో మన కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ భారీ వంతెనలు, టన్నెళ్లు, కారిడార్లు నేటి నవభారతానికి ఆధునిక దేవాలయాలు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇవి ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తూ, ఉపాధి అవకాశాలను సృష్టిస్తూ, సుదూర ప్రాంతాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి.
1: దేశంలో ఇటీవల నిర్మించిన 4 ముఖ్యమైన వంతెనల గురించి ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. అవి చీనా బ్రైలు వంతెన, అంజీకడ్ వంతెన, న్యూ పంబన్ వంతెన మరియు సుదర్శన సేతు. ముందుగా చీనా బ్రైలు వంతెన, జమ్మూ కాశ్మీర్. చీనా బ్రైలు వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన. ఇది నదీ గర్భానికి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఈఫిల్ టవర్ కంటే సుమారు 35 మీటర్ల ఎక్కువ ఎత్తు. దీన్ని 2025 జూన్ 6వ తేదీన ప్రారంభించారు. ఇది 1315 మీటర్ల పొడవైన ఉక్కు వంపు వంతెన. కాశ్మీర్ రైలు మార్గంలో ఇప్పటి వరకు కష్టతరంగా ఉన్న అంతరాన్ని ఈ వంతెన పూర్తి చేసింది. దీంతో కత్రా నుండి శ్రీనగర్ వరకు ప్రయాణం సమయం 3 గంటలకు తగ్గింది. చీనా బ్రైలు వంతెనను 8 తీవ్రత గల భూకంపాలను మరియు గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకునేలా డిజైన్ చేశారు. అంజీకడ్ వంతెన, జమ్మూ కాశ్మీర్. అంజీకడ్ వంతెన భారతదేశపు మొదటి కేబుల్ స్టైడ్ రైలు వంతెన. ఇది నదీ గర్భానికి 331 మీటర్ల ఎత్తులో 725 మీటర్ల పొడవుతో ఉంది. సాధారణ స్తంభాలు నిలబెట్టలేని భూభాగంలో దీన్ని నిర్మించారు. దీని నిర్మాణం 11 నెలల్లోనే పూర్తయింది. చీనాప్ వంతెనతో పాటే 2025 జూన్ 6వ తేదీన అంజీకడ్ వంతెనను ప్రారంభించారు. దీంతో కత్రా రియాసీ మార్గంలో చివరి అంతరం కూడా పూర్తయింది. ఈ వంతెనకున్న వై ఆకారపు స్తంభం పునాది నుండి 193 మీటర్ల ఎత్తు వరకు ఉంది. దీని డెక్ నిర్మాణానికి సుమారు 8200 మెట్రిక్ టన్నుల ఉక్కు వాడారు. న్యూ పంబన్ వంతెన, తమిళనాడు. న్యూ పంబన్ వంతెన భారతదేశపు మొదటి వర్టికల్ లిఫ్ట్ రైలు సముద్రపు వంతెన. ఇది రామేశ్వరం దీవికి రైలు మార్గాన్ని కలుపుతుంది. 1914లో నిర్మించిన పాత షెర్జర్ రోలింగ్ లిఫ్ట్ వంతెనను 2022లో మూసేశారు. కొత్త వంతెనను 2019లో మంజూరు చేసి 2025 ఏప్రిల్ 6వ తేదీన ప్రారంభించారు. దీని నిర్మాణ వ్యయం 550 కోట్ల రూపాయలు. ఈ వంతెనలో 70

0: 2.5 మీటర్ల నావిగేషనల్ స్పాన్ ఉంది. ఇది 17 మీటర్ల ఎత్తు వరకు పైకిలేస్తుంది. దీనివల్ల ఓడలు క్రింద నుండి వెళ్లగలవు. అదే సమయంలో రైళ్లు యథావిధిగా నడుస్తాయి. 100 ఏళ్ల పాటు ఉప్పుగాలిని సైతం తట్టుకునేలా ప్రత్యేక పూతగల స్టెయిన్లెస్ స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ వాడారు. చివరిది సుదర్శన సేతు, గుజరాత్. సుదర్శన సేతు గుజరాత్లో ఓకా బెయిత్ ద్వారకాల మధ్య నిర్మించారు. ఇది భారతదేశంలో అత్యంత పొడవైన కేబుల్ స్టైడ్ వంతెన. దీని పొడవు 2.32 కిలోమీటర్లు. 4 లేన్ల రహదారి దీనిమీద ఉంది. దీనికి ముందు బెయిత్ ద్వారకాకు బోటు ద్వారానే వెళ్లాల్సి వచ్చేది. 2017 అక్టోబర్ 7న శంకుస్థాపన జరిగింది. నిర్మాణం 2023 డిసెంబర్లో పూర్తయి 2024 ఫిబ్రవరి 25న సుదర్శన సేతు వంతెనను ప్రారంభించారు. ఈ వంతెన కాలిబాట్ల వెంబడి భగవద్గీత శ్లోకాలు చెక్కారు. డెక్కుపైన ఉన్న సోలార్ ప్యానెల్ల ద్వారా సుమారు 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
1: ఈనాడు మన కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలను ఒక్కసారి పరిశీలిస్తే మన దేశం ఎంతటి సాంకేతిక శిఖరాలకు చేరిందో స్పష్టంగా అర్థమవుతుంది. మంచు కురిసే హిమాలయ పర్వతాల గుండా పగలు రాత్రి తేడా లేకుండా రవాణా సాగించేలా రాతి కొండలను తొలిచి నిర్మించిన సుదీర్ఘమైన స్మార్ట్ టన్నెళ్లు, వేలాది టన్నుల బరువున్న రైళ్లను మరియు యుద్ధ ట్యాంకర్లను సైతం సునాయాసంగా మోయగల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కమాన్ ఆకారపు రైల్వే వంతెనలు, నగరాల మధ్య దూరాలను సగానికి పైగా తగ్గించి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ కారిడార్లు మరియు ఎక్స్ప్రెస్ వేలు, దట్టమైన సముద్ర గర్భంలో లోతైన పిల్లర్లపై నిలబడి మహాతుఫాన్లను సైతం లెక్క చేయకుండా ద్వీపాలను ప్రధాన భూభాగాలతో కలిపే కేబుల్ స్వే వంతెనలు, ఇవి కేవలం దూరాన్ని తగ్గించే రవాణా మార్గాలు మాత్రమే కావు. ఒకప్పుడు సాధ్యం కాదు అని ప్రపంచం అనుకున్న ప్రతీదాన్ని సాధ్యమే అని నిరూపించిన భారతీయ సంకల్ప శక్తికి నిదర్శనాలు. ప్రతి మలుపులో, ప్రతి వంతెన పైకప్పులో మన దేశ సాంకేతిక సార్వభౌమాధికారం స్పష్టంగా కనిపిస్తుంది. సరిహద్దు గ్రామాల్లోని చివరి పౌరుడికి కూడా దేశ ప్రధాన స్రవంతితో వేగవంతమైన అనుసంధానాన్ని అందిస్తూ ఆర్థికాభివృద్ధికి సరికొత్త దారులు వేస్తున్న ఈ మహోన్నతమైన ప్రాజెక్టుల గురించి ఇంకా తెలుసుకుందాం.
2: బోగిబీల్ వంతెన, అస్సాం. ఇది బ్రహ్మపుత్ర నది మీదుగా 4.94 కిలోమీటర్లు పొడవున్న బోగిబీల్ వంతెన భారతదేశంలోనే అత్యంత దీర్ఘమైన రైలు కమ్ రోడ్డు వంతెన. దీనిని 25 డిసెంబర్ 2018 ప్రారంభించారు. 1997లో నిర్మాణం మొదలైంది. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిబ్రూగఢ్ ఇటానగర్ రహదారిని ఇది కలుపుతుంది. రైలు ప్రయాణానికి 200 కిలోమీటర్ల దూరం మేర వేగవంతమైన ప్రయాణం చేయవచ్చు. ఇది సైనిక అవసరాలకు, సామగ్రి రవాణాకు, ఉపకరణాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా వరదల సమయంలో రవాణా సులభం, సరిహద్దు ప్రాంతాలకు వ్యూహాత్మక మద్దతు కూడా లభిస్తుంది. అలాగే ప్రాంతీయ అభివృద్ధి, వాణిజ్యం, భద్రతకు ఇది ఎంతో తోడ్పడుతుంది. ఈ వంతెన వల్ల 70,000 టన్నుల సరుకు నెలకు 30 లక్షల మంది వ్యక్తులకు ప్రయోజనం చేకూరుతుంది. డాక్టర్ భూపేన్ హజారికా సేతు. ఇది ధోల్ మరియు సదియా వంతెన, అస్సాం. బ్రహ్మపుత్ర నదిపై ఇది నిర్మించబడింది. 9.15 కిలోమీటర్ల పొడవు గల వంతెన ఇది. దీనిని 26 మే 2017 ప్రారంభించారు. 60 సంవత్సరాల ప్రజల కల ఇది సాకారమైంది. T-72 యుద్ధ ట్యాంకులను సైతం ఇది మోయగలదు. అస్సాంలోని తొలి మరియు రెండవ దీర్ఘమైన రహదారి వంతెన ఇది. ఈ వంతెన వల్ల వాయువ్య ప్రాంతానికి తూర్పు ప్రాంతాలతో అనుసంధానం ఏర్పడింది. వాణిజ్య, రవాణా, రక్షణ, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం అందుతుంది. ఇంకా ప్రాంతీయ అభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు, ఆర్థికాభివృద్ధికి ఈ వంతెన దోహదం చేస్తుంది. ఈ వంతెన యొక్క శక్తి, వేగం అభివృద్ధికి ప్రతీకగా నిలిచింది. దీనివలన రోజుకు 165 కిలోమీటర్ల ప్రయాణం తగ్గింది. అటల్ బిహారీ వాజ్పేయి సేవా వంతెన, ముంబై. ఇది ముంబై మరియు పూణే ఎక్స్ప్రెస్ వేలో భాగంగా సముద్రంపై నిర్మించారు. మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు, అంటే సుమారు 16.5 కిలోమీటర్లు సముద్రంపై నిర్మించబడింది. డిసెంబర్ 2016లో నిర్మాణం ప్రారంభమై జనవరి 6, 2024 ప్రారంభమైంది. ఇంకా 2016

0: బీహార్లో పూర్తి అయ్యింది. ఈ వంతెన ద్వారా ముంబై, నవీ ముంబై ఇంకా పూణే ఎక్స్ప్రెస్ వే కలిసింది. సముద్రంపై నిర్మించిన భారత్లోనే రెండవ అతిపెద్ద వంతెన ఇది. రవాణా సమయాన్ని తగ్గిస్తుంది, ఇంధన ఖర్చును, కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా ముంబై, పూణే మధ్య రవాణా సౌకర్యం, స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. భారత మౌలిక వసతుల అభివృద్ధిలో ఇది మరొక మైలురాయి అని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా ముంబై మరియు పూణేల మధ్య ప్రయాణం ఇంకా సులభం, వేగవంతం, సురక్షితంగా మారింది. ఇది మొత్తం 17,840 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడింది.
1: మనం ప్రారంభంలో అనుకున్నట్లుగా ఈ వంతెనలు, ఈ కేబుళ్లు, ఈ ఆర్చులు, కాంక్రీట్ గోడలు కేవలం భౌతికపరమైన నిర్మాణాలు మాత్రమే కావు. ఇవి భారతదేశపు నూతన ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపాలు. ఒక్కసారి ఊహించండి, -డిగ్రీల చలిలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల మధ్య కాశ్మీరు లోయల పైభాగంలో నిలబడి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చు నిర్మించడం ఎంత సాహసంతో కూడుకున్నదో. సముద్రపు ఉప్పునీటి తాకిడిని తట్టుకుంటూ భారీ నౌకలు వెళ్లేందుకు వీలుగా తెరుచుకునే ఆధునిక వంతెనలను సముద్రంపై నిర్మించడం ఎంత గొప్ప నైపుణ్యమో. కొండలను తులిచి సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని గంటల నుండి నిమిషాలకు తగ్గించడం వెనుక ఎంతమంది ఇంజనీర్లు, శ్రామికుల చెమట చుక్కలు ఉన్నాయో. ఈ ప్రాజెక్టులన్నీ మనకు ఒకటే పాఠం నేర్పుతున్నాయి. భారతదేశం విదేశీ సాంకేతికతపై ఆధారపడే రోజులు పోయాయి. నేడు భారత్ తన సొంత ప్రతిభతో, స్వీయ శక్తితో ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ నిర్మాణాలను కేవలం ప్రభుత్వం చేసిన పనులుగా చూడకండి. ఇవి ప్రజల భాగస్వామ్యం. ప్రతి పౌరుడు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. మన జాతీయ ఆస్తులను కాపాడుకోవడం మన బాధ్యత. మన పిల్లలకు ఈ మౌలిక వసతుల ప్రాముఖ్యతను మరియు దేశ సరిహద్దుల్లో జరుగుతున్న త్యాగాలను వివరించడం మన పౌరుల బాధ్యత. ప్రగతి పదంలో పయనిస్తున్న నవభారత్లో మనందరం ఐక్యంగా నిలుద్దాం. మన సాంకేతిక విజయాన్ని మనస్ఫూర్తిగా నిరంతరం స్మరించుకుందాం. మీరింతవరకు దార్శనిక భారత్ కేంద్ర ప్రభుత్వ నిర్మాణాల గురించిన రూపకం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

తరువాతి పాట కటకటాల రుద్రయ్య. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. వీటూరి రచన ఇది. జేవి రాఘవులు సంగీతం.

వినబోతున్న పాట లంబాడోళ్ల రామదాసు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. సినారే గీతం ఇది, ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్య సమితి మారాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు.

0: కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఉపరాష్టపతి భవన్లో ఈ రోజు జరిగిన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య కార్యక్రమం ఇన్ స్టెప్ 4వ సంచికలో పాల్గొన్న వారితో ఆయన మాట్లాడుతూ, పరస్పర సంబంధాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ దేశాలు తమకు ఎదురయ్యే సవాళ్లను ఒంటరిగా పరిష్కరించలేవని పేర్కొన్నారు. భారతదేశం G20కి అధ్యక్షత వహించిన సమయంలో వసుధైవ కుటుంబకం స్ఫూర్తి, సమ్మిళిత సహకార అంతర్జాతీయ భాగస్వామ్యాల పట్ల భారతదేశ విధానానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ ఎయిర్ మార్షల్ మనీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ వ్యూహాత్మక విద్యకు అత్యున్నత కేంద్రమని అన్నారు. సాయుధ దళాలలోనూ, సివిల్ సర్వీసెస్ ఉన్నతాధికారులలోనూ మిత్రదేశాలలో వ్యూహాత్మక ఆలోచన నాయకత్వాన్ని తీర్చిదిద్దడంలో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తుందని వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వారణాసి నుండి వద్నగర్కు జరుగుతున్న యాత్రలో పాల్గొంటున్న సేవాయాత్రికులతో ఆయన వర్చువల్ విధానంలో ఈరోజు సంభాషించారు. యువత సేవా కార్యక్రమాల ద్వారా ఈ యాత్రను మరింత అర్థవంతం చేస్తుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గడిచిన 12 ఏళ్లలో దేశంలోని గ్రామాలు, నగరాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు దేశంలోని మహిళల్లో స్వయం సమృద్ది కూడా పెరిగిందని పేర్కొన్నారు. ఈరోజు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి అని గుర్తుచేసిన ప్రధానమంత్రి ఆయన బోధించిన సేవ, సమతుల్యత, సహనం, సమన్వయం, సానుకూల దృక్పథం, సున్నితత్వం, సంభాషణ అనే 7 సూత్రాలను ప్రస్తావిస్తూ,
1: పండిత్ దీనదయాళ్ జీ హమే సమాజ జీవన్ మే అప్నే కర్తవ్యో కో నిభానే కే లియే 7 సూత్ర దియే హై. సేవాభావ, సంతులన, సంయమ, సమన్వయ, సకారాత్మకత, సంవేదన ఔర్ సంవాద్, యే హై యే 7 సూత్ర. యహీ 7 సూత్రో ఆప్కి ఇస్ సేవా యాత్రా కి ఆత్మా హై.
0: సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. బెంగళూరులోని ఐఐఎస్సీలో ఈరోజు జరిగిన సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ సౌత్ జోన్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల దైనందిన జీవితాలను మెరుగుపరిచే మెళకువలను అభివృద్ది చేయడంలో ఈ కార్యక్రమం అందరినీ ఒకచోట చేర్చుతుందన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దోహదపడేలా యువ ఆవిష్కర్తల ఆలోచనలను పరిష్కారాలుగా మార్చేందుకు సహాయం అందించాలని అంకుర సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములను కోరారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వర్ధమాన సాంకేతికతల్లో ఆవిష్కరణలు ఎంతో ఆవశ్యకమని ప్రహ్లాద్ జోషి ఉద్ఘాటిస్తూ,
2: SFIC does not end with the submission of idea. Promising solution will be supported beyond the prototype. Further, it will be supported with a mentoring and incubation and pathways for the adoption in the real life. So that is a huge opportunity for you. Whatever the innovation is being done, whatever the research is being done, it should be useful for the common person, common people. Then only people will remember you.
0: Akashavani, Jatiya Vartalu Vintunnaru. ఆయుష్మాన్ భారత్ పథకం దేశ ఆరోగ్య సంరక్షణ రంగ స్వరూపాన్ని మార్చివేసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆరోగ్య మంధన్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని తెలిపారు. జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలులో ఉందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లబ్ది పొందుతున్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితి సంస్కరణల విషయంలో పురోగతి లేకపోవడంపై అంతర్జాతీయ సమాజంలో అసంతృప్తి పెరుగుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా రప్చర్స్ అండ్ ర్యాంపార్ట్స్ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ ఎ చేంజింగ్ వరల్డ్ శీర్షికతో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా

0: ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి మారాలన్న భావన ప్రజల్లో పెరుగుతోందన్నారు. ఐక్యరాజ్యసమితిని బలోపేతం చేసే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వని దేశాలు ఆ సంస్థను ఉపయోగించుకోలేవని చెప్పారు. కాగా ఈ సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత్, లైబీరియా దేశాలు సంయుక్తంగా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీ ఫేరర్స్ ను ప్రారంభించాయి. గల్ఫ్, ఎర్ర సముద్రం, నల్ల సముద్రం, ఒమన్ గల్ఫ్ వంటి ప్రాంతాల్లో వాణిజ్య నౌకలు, నావికులపై జరుగుతున్న దాడులను పరిష్కరించడం ప్రధాన లక్ష్యంగా ఈ గ్రూప్ ఏర్పాటైందని జైశంకర్ పేర్కొంటూ,
1: As a major source country for seafarers, India has joined hands with Liberia, which hosts the largest shipping registry by tonnage on this matter. This group, which we have started today, will be inclusive, voluntary and action-oriented platform aimed at deepening cooperation among member states and other stakeholders. It will promote exchange of views, sharing of experiences, practical cooperation. It will complement and strengthen the existing international frameworks, mandates and instruments in these areas.
0: గత దశాబ్ద కాలంలో భారతదేశం ఆవిష్కరణలు, పరిశోధనలలో గణనీయమైన వృద్ధిని సాధించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 85వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొని మాట్లాడుతూ, గత 5-6 దశాబ్దాలతో పోలిస్తే గడిచిన 10 ఏళ్లలోనే దేశంలో అధిక ఆవిష్కరణలు, పరిశోధనా కార్యకలాపాలు, కొత్త ప్రయోగశాలల స్థాపన జరిగాయన్నారు. అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గ్రేటర్ నోయిడాలో ఆయన ఈరోజు ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8% వృద్ది రేటును సాధించిందన్నారు. ఎగుమతులు అనేక రెట్లు పెరిగాయని, సెమీకండక్టర్ రంగంలో వేగవంతమైన పురోగతి ఉందని అమిత్ షా పేర్కొంటూ, 2047 నాటికి వికసిత్ భారత్ అనే సంకల్పంతో దేశం ముందుకు సాగుతోందని తెలియజేశారు. ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళా అథ్లెట్ భరణికా ఇళంగోవన్ పోల్ వాల్ట్ ఈవెంట్లో 4.15 మీటర్ల ఎత్తు ఎగిరి కాంస్య పతకం సాధించింది. ఇప్పటి వరకు నిర్వహించిన ఆసియా గేమ్స్లో ఈవెంట్లో భారత్కు పతకం రావడం ఇదే ప్రథమం. మరోవైపు లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ విభాగంలో గుల్వీర్ సింగ్ రజతం సాధించాడు. పురుషుల 10,000 మీటర్ల దూరాన్ని 28:29.38 పూర్తి చేసి సిల్వర్ మెడల్ అందుకున్నాడు. తాజా ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 2 స్వర్ణాలు, 9 రజతం, 12 కాంస్య పతకాలతో కలిసి మొత్తం 23 పతకాలు సాధించింది. సమర్థవంతమైన అటవీ నిర్వహణ కోసం సామర్థ్య పెంపుదల ప్రాజెక్ట్ వర్క్షాప్ను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ అటవీ అగ్ని ప్రమాదాల నిర్వహణ, జీవ వైవిధ్య పరిరక్షణ, వాతావరణ చర్యలలో సాంకేతిక క్షేత్రస్థాయి సామర్థ్యాలను పెంపొందించగలదని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి మారాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణ ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం

చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. గమనికి విన్నారు. ఆపాత మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సుఖదుఃఖాలు. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన దేవులపల్లి గీతం.

అబ్బాయి గారు అమ్మాయి గారు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, కెవి మహదేవన్ సంగీతం.

కార్యక్రమంలో ఇప్పుడు జమీందార్ గారి అమ్మాయి ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన దాశరథి, సంగీతం జీకే వెంకటేష్.

కార్యక్రమంలో ఇప్పుడు మోగ మనసులు ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీతరచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

కార్యక్రమంలో ఇప్పుడు జీవనరాగం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన రాజశ్రీ, సంగీతం సత్యం.

0: तरीके से आगे बढ़े।
1: मुझे तो ऐसे लगता है कि सिर्फ किसी का सुन के आगे नहीं जाओ, अपना खुद का सेल्फ स्टडी का एक रेजिम बनाए और इस तरीके से जो भी कुछ उनके मन में हो, जो भी कुछ विषय उनको सीखना हो, तो आगे जाकर उनके आगे के करियर में भी काम आएगा। जब वो सीखते हैं कुछ भी, तो उनकी शिक्षा जो है वो कॉलेज पूरा हो जाने के वहां से खत्म नहीं होती, उनको लाइफ लॉन्ग स्टडी करने की जरूरत है, सीखते रहना चाहिए और खुद को अच्छी तरह से वो आगे जाकर कुछ भी जो करना है उसके लिए एक सेल्फ स्टडी करने का जो है वो एक रेजिम बनाना चाहिए।
0: राजनमन जी, आपसे जानना चाहेंगे कि भारत की युवा शक्ति के लिए खेल क्षेत्र किस तरह रोजगार और नए अवसरों का माध्यम बन सकता है?
2: बहुत बड़ा बन सकता है। कईयों को गलतफहमी है कि सिर्फ खेलना ही एक माध्यम है रोजगार का। यू कैन बिकम अ कोच, आप स्पोर्ट्स साइंटिस्ट बन सकते हैं, साइकोलॉजिस्ट बन सकते हैं, बहुत सारे रूट्स है आपको स्पोर्ट्स से जुड़ने का। आप अगर पुराने भी खिलाड़ी है तो यू कैन ज्वाइन इन और आप फिर वर्कफोर्स में रह सकते हैं, खेल से जुड़ सकते हैं। अगर आप युवाओं की बात करें तो मैं सिर्फ उनसे एक ही बात कहूंगा कि आप खेलते रहें, पढ़ते रहें और अपना जो आत्मविश्वास है उसको किसी को कम करने का मौका ना दें। वो नशीले पदार्थों से दूर रहिए और फिर जब आपका कोई दोस्त या साथी कुछ अच्छा कर दिखाता है तो आप उसका भी आनंद लीजिए।
0: बिल्कुल, अपने आत्मविश्वास को बनाए रखें, अपनी हार को जीत में बदलें और कभी भी डिप्रेशन में ना जाएं, बल्कि हंसते रहें, मुस्कुराते रहें और जीवन में आगे बढ़ते रहें। तो आकाशवाणी के इस विशेष कार्यक्रम जन सेवा से देश सेवा में अब वक्त हो चला है आपसे अनुमति लेने का और हम अपने दोनों मेहमानों का बहुत बहुत तहे दिल से शुक्रिया अदा करते हैं। धन्यवाद आप दोनों का।
1: थैंक यू।
3: विशेष श्रृंखला जन सेवा से देश सेवा के 9वें संस्करण में आप सुन रहे थे परिचर्चा, युवा शक्ति खेल और अंतरिक्ष से विकसित भारत की ओर। इसमें भाग ले रहे थे इसरो के पूर्व निदेशक प्रमोद काले और वरिष्ठ खेल पत्रकार जी राजा रमन। कार्यक्रम का संचालन कर रही थी फरतनाज।
4: మీరింతవరకు జనసేవయే దేశసేవ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ, శ్రీ వైవిఎస్ గిరిరావు. 6:10కు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, అన్నమాచార్య కీర్తన ప్రసారమవుతాయి. 7:15కు ఉదయరేఖలు కార్యక్రమంలో శతక పద్య సౌరభం, మారణక విరచించిన భాస్కర శతక పద్యాలకు వ్యాఖ్యాన సహిత విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం సమర్పణ, డాక్టర్ చివుకుల సుందర రామశర్మ. అనంతరం చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి జయంతి సందర్భంగా తెలుగు సాహిత్యంలో చిలకమర్తి వారు డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ గారి ప్రసంగం, ఇంకా మన ఆరోగ్యం మన చేతుల్లో డాక్టర్ బి బబిత గారి ప్రసంగం ప్రసారమవుతాయి. 8:30కు అనంతపురం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎం మనోహర్. 9:00కు కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ అయ్యగారి శ్యామసుందర్ గారి వీణావాద్య కచేరి వింటారు. శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగ సహకారం. 10:00కు వసుధైక కుటుంబం, అనంతరం రావోయి అతిథి. 12:40కు శ్రీమతి శిష్లా శారద గారు పాడిన లలిత గీతాలు. 1:30కు వనితావాణి స్త్రీల కార్యక్రమంలో పచ్చని పరిష్కారం, శ్రీమతి నైనాల వాణిశ్రీ గారి కథానిక, లలిత గీతం, అరటి చెట్టు వలన కలిగే ఉపయోగాలు విశేషాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 4:30కు పత్రలేఖన్, 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బస్వంత్ శ్రీసాయి. 4:45కు శ్రీమతి పెనుమూడి సుధా బృందం పాడిన జానపద గీతాలు. 5:30కు యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30కు పల్లెసీమలు కార్యక్రమంలో బహుళ ప్రయోజనకారి మెంతులు డాక్టర్ పి సుబ్బరామమ్మ గారితో పరిచయం వింటారు. 7:15కు కిసాన్ వాణి కార్యక్రమంలో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం వారు సమర్పించు ప్రస్తుత పరిస్థితులలో మామిడిలో సస్యరక్షణ ఈ అంశం గురించి నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి శాలిరాజు గారి ప్రసంగం వింటారు. రాత్రి 8:00కు దార్శనిక భారత్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారుడు రైతు శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.

కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమంలో విద్వాన్ సేలం కె శ్రీనివాసన్ గారి మృదంగ లయవిన్యాసం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరింతవరకు రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. తన లోపం ఎరిగినవాడే పరిపూర్ణమైన మానవుడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:48 దాటి 29 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి.